ఈ నటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 19వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 42 సెకండ్లు. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుభసీతం వింటారు సమర్పణ శ్రీమతి ఎస్ దివ్య.
1: ఏకాగ్రత అనేది మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన గుణాల్లో ఒకటి. ఏకాగ్రత అంటే మన మనసును ఒకే పనిపై నిలిపి దానిపై సంపూర్ణ దృష్టి పెట్టడం. ఈ గుణం లేకపోతే మనం ఏ పనినైనా సరిగ్గా చేయలేం. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, క్రీడాకారులకు అందరికీ ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత ఉన్నవారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు. ప్రస్తుతం మన చుట్టూ అనేక దృష్టి మరల్చే అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్లు, టీవీలు వంటి వాటి వల్ల మన మనసు ఎప్పటికప్పుడు ఒకదాని నుండి మరొక దాని మీదకు మళ్ళుతుంది. దీని కారణంగా మనం చేసే పనిలో పూర్తిగా మునిగిపోవడం కష్టమవుతుంది. అందుకే ఏకాగ్రతను పెంపొందించుకోవడం మరింత అవసరం అయింది. ఏకాగ్రత మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక విద్యార్థి చదువులో రాణించాలంటే అతనికి ఏకాగ్రత చాలా అవసరం. చదివేటప్పుడు మనసు ఎక్కడికో వెళుతుంటే చదివింది గుర్తుండదు. కానీ ఏకాగ్రతతో చదివితే కొద్ది సమయంలోనే ఎక్కువ విషయాలు అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రీడల్లో కూడా ఏకాగ్రత చాలా ముఖ్యం. ఆటగాడు తన ఆటపై పూర్తిగా దృష్టి పెట్టినప్పుడు మాత్రమే అతడు విజయం సాధించగలడు. ఏకాగ్రత లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. పనులు పూర్తి చేయలేం. సమయం వృధా అవుతుంది. మనలో నమ్మకం తగ్గుతుంది. కొన్నిసార్లు మనం చిన్న చిన్న తప్పులు కూడా చేస్తాము. ఇవన్నీ మన అభివృద్ధికి ఆటంకాలు అవుతాయి. అందుకే చిన్న వయసు నుంచే ఏకాగ్రతను అభ్యాసం చేయడం అవసరం. ఏకాగ్రతను పెంచడానికి కొన్ని సరళమైన మార్గాలు ఉన్నాయి. మనం చేసే పనికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉన్నప్పుడు మన మనసు దానిపై కేంద్రీకృతం అవుతుంది. రెండవది సమయపాలన. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించి ఆ సమయంలోనే ఆ పని మాత్రమే చేయాలి. మూడవది ప్రశాంతమైన వాతావరణం. నిశ్శబ్దంగా, అంతరాయం లేకుండా ఉండే ప్రదేశంలో పనిచేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. ధ్యానం కూడా ఏకాగ్రతను పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మన మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది మన ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే యోగా చేయడం, శారీరక వ్యాయామం చేయడం కూడా మన ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచే మరో ముఖ్యమైన విషయం సరైన నిద్ర, విశ్రాంతి. సరైన నిద్ర లేకపోతే ఏ పనిపైనా దృష్టి పెట్టలేం. అందుకే సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మన మెదడు చురుకుగా ఉంటుంది. టెక్నాలజీ వినియోగాన్ని నియంత్రించడం కూడా చాలా అవసరం. మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల మన ఏకాగ్రత తగ్గుతుంది. చదువుతున్నప్పుడు లేదా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మొబైల్ను దూరంగా పెట్టడం మంచిది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఏకాగ్రతను పెంపొందించడానికి మనం చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. ఒకేసారి పెద్ద పనిని చేయడానికి ప్రయత్నించడం కంటే చిన్న చిన్న

0: భాగాలుగా విభజించి చేయడం మంచిది. ప్రతి భాగాన్ని పూర్తి చేసినప్పుడు మనకు సంతృప్తి కలుగుతుంది. దీనితో మరింత ఉత్సాహంతో ముందుకు సాగగలం. ఏకాగ్రత ఒక రోజులో రాదు, ఇది ఒక అలవాటు. దీన్ని అభ్యాసంతోనే పొందాలి. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి మన మనసును ఒక పనిపై నిలిపే ప్రయత్నం చేయాలి. మొదట్లో కష్టంగా అనిపించినా కొంతకాలానికి అది సహజంగా మారుతుంది. ఏకాగ్రత అనేది మన జీవితాన్ని విజయవంతంగా మార్చే శక్తి. ఇది మనకు సమయం విలువను నేర్పుతుంది, మన పనిని సమర్థంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఏకాగ్రత పెంపొందించుకొని మన లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు సమర్పణ శ్రీమతి ఎస్ దివ్య.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం.
1: జీవాలలో ముఖ్యంగా మేకల్లో ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఎక్టిమా అనే వ్యాధి పాపాక్స్ వైరస్ అనే సూక్ష్మాతి సూక్ష్మ క్రిముల ద్వారా సోకుతుంది. ఈ వైరస్ మనుషులకు కూడా సోకి తీవ్రమైన ఇబ్బందిని కలుగజేస్తుంది. ఈ వ్యాధి అరుదుగా ఒంటెల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మేకల సంఖ్య ఎక్కువగా ఉండే రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తుంది. గొర్రెల్లో ముఖ్యంగా 3 నుండి 6 నెలల వయసులో ఎక్కువగా కనిపిస్తుంది. వాటి ఎదుగుదలను, ఉత్పాదక శక్తిని దెబ్బతీస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే నోరు, చిగుళ్లు, పెదవులు, ముఖ్యంగా పెదవుల అంచులు, నాసికల్లో ఏర్పడ్డ పుండ్లు, వాపు వల్ల వైరస్ పుండ్లలోకి ప్రవేశించి బ్యాక్టీరియా రక్తంలో ప్రవేశించి తీవ్రమైన జ్వరాన్ని కలిగించి ప్రాణాలకు కూడా ముప్పు కలిగించవచ్చు. ఒక మందలోకి ప్రవేశించిన ఈ ఎక్టిమా వైరస్ మందలోని 80 నుండి 100% జీవాళ్లు వ్యాధిని కలిగించి 5 నుంచి 10% వరకు ప్రాణాలకు ముప్పు తీసుకురావచ్చు. పోషకాహార లోపం, కరువు భూములు, గాలికుండు వంటి రోగాల వల్ల క్షీణించిన వ్యాధి నిరోధక శక్తి ఇతర కారణాల వల్ల ఈ వైరస్ వ్యాధి సోకుతుంది. ఎక్టిమా వైరస్ చాలా మొండిది. జీవాల్లో తగ్గిపోయిన పుండ్ల నుండి ఊడిన పొక్కుల్లో ఈ వైరస్ అనేక సంవత్సరాలుగా స్థిరంగా ఉండి ఇతర జీవాల్లోకి ప్రవేశించగలదు. ఎక్టిమా వైరస్ ప్రత్యక్ష స్పర్శ, ఒక జీవాన్ని వేరొక జీవం నాకటం, చర్మం, పుండ్లు, గాయాలు, కలుషిత నీరు, మేతలు, నోరు, పెదాలు, ముక్కు, చిరుముట్టె, ఇతర ముఖ్య భాగాల చర్మం పొరలోకి ప్రవేశించి కణజాలాన్ని ధ్వంసం చేసి ఎర్రటి పుండ్లను కలిగిస్తుంది. మేత, నీరు, లైంగిక మార్గాల ద్వారా ఈ వైరస్ విస్తరించగలదు. పాలు తాగే పిల్లల పెదవుల నుండి తల్లి రొమ్ములు, పొదుగు చర్మంలోకి ప్రవేశించి ఎక్టిమా వైరస్ తల్లుల్లో పొదుగుమాపు వ్యాధిని కలిగిస్తుంది. మూతి వాసిపోయి కనిపిస్తుంది. ముఖ భాగంలో మాత్రమే కనిపించే ఈ పుండ్లు గాలికుంటి వ్యాధిలాగా కాళ్ళగిట్టల్లో కనిపించదు. పరీక్ష కేంద్రాల్లో జరిపే సిరం పరీక్షలు మాత్రమే ఎక్టిమా వ్యాధి వైరస్ ను స్పష్టంగా గుర్తించగలవు. ఎక్టిమా వైరస్ మనుషులకు సోకుతుంది. మనుషుల్లో ముఖ్యంగా గొర్రె కాపర్లు, జీవాల వైద్యులు, మందులు పట్టించే వాళ్ళు, కబీలా కార్మికులకు ఎక్టిమా వ్యాధి సోకే ముప్పుంది. వ్యాధి సోకిన వారి వేళ్లు, చేతులు, ముంచేయి మీద బొబ్బళ్లు, పుండ్లు ఏర్పడటం, వారి నుండి ఇతర వ్యక్తులకు, ఇతర జీవాలకు ఈ వైరస్ విస్తరించే ముప్పు ఉంది. సకాలంలో చికిత్స చేస్తే ఈ పుండ్లు సులువుగానే మానిపోతాయి. కానీ ఈ పుండ్ల పొక్కులు మాత్రం వైరస్ తావరాలుగా అనేక సంవత్సరాల వరకు జీవాల మందల ఆరోగ్యానికి హాని కలిగించే ముప్పుగా కొనసాగవచ్చు. వీరందరూ కూడా జీవాలకు సేవలు చేసే సమయంలో చేతులకు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలి. ఈ వ్యాధిని ఎలా నిర్ధారించాలంటే పెదవుల మూలాలు, నాలుక, చిగుళ్లు, ముక్కు, చిరుముట్టే ప్రాంతాలతో

0: పాటు శవ పరీక్షలో శ్వాసనాళం ఆహారనాళం లోపలి పొరల్లో ఎర్రటి పుండ్లు క్యాలిఫ్లవర్ రీతిలో కణతలు కనిపించవచ్చు. దీనికి చికిత్స వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి లివామిజోల్ ఇంజెక్షన్ను 2 నుంచి 3 మిల్లీలీటర్లు చర్మం కిందకు ఇంజెక్షన్గా ఇవ్వాలి. విటమిన్ ఇ, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు జీవాల త్వరగా కోలుకోవటానికి ఉపయోగపడతాయి. నోరు, పెదాలు, చెగుళ్ల మీద పుండ్లకు గ్లిజరిన్ లేపనం 4 నుంచి 5 సార్లు చేయాలి. పుండ్లు అలాగే రక్తం ద్వారా శరీరంలోకి విస్తరించిన బ్యాక్టీరియా నిర్మూలనకు విస్తృత స్థాయిలో పనిచేసే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లను కనీసం 4 నుంచి 5 రోజులు వాడాల్సి ఉంటుంది.
1: జీవాలలో నోటి పుండ్ల వ్యాధి నివారణ గురించిన వివరాలు మీరు రైతు సమాచారం కార్యక్రమంలో ఇంతవరకు విన్నారు.

మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన జీవితం కూడా క్రమంగా అలానే రూపుదిద్దుకుంటుంది అన్నారు గౌతమ బుద్ధుడు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇది ప్రసార వివరాల సమయం. 100.1 MHz పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా విశేషాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2026-27 పరీక్షల గురించి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ శ్రీ సాధనపల్లి మాధవరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కుల్పాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కుల్పాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. ఉదయం 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలను వినవచ్చును. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వెలువడతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో కను విను అను ప్రసంగం, అనంతరం పుస్తక పఠనం ఒక మంచి అలవాటు ప్రసంగ వ్యాసం వినవచ్చును. మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార సమాచారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ ఉంటుంది. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ రిపీటెడ్ ప్రోగ్రాం, నిర్వహణ శ్రీ కుల్పాక శంకరరావు. అనంతరం ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. సాయంత్రం 4:00-6:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చును ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ ఉంటాయి. 6:35 చిత్రగీతాలు. 6:45 సామూహిక గేయం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర

సమాచారం కార్యక్రమంలో దృశ్య లోపాలు కారణాలు నివారణ పరిచయ కార్యక్రమం, అనంతరం బంతి పంట సాగులో మేలుకువలు కొన్ని వివరాలను తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్, 8 కిన్నర లారీ, 8:15 పార్లమెంట్ సమీక్ష, 8:30 తిరిగి కిన్నర లారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:45 సమాచార సంధ్య, 9 న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 మధురిమ ఆవాత మధుర గీతాలు చిత్రగీతాలు వినవచ్చును. ఇక ఈరోజు రాత్రి 10 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 30 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చును ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ ఉంటాయి.

0: కొద్దిసేపట్లో ప్రాంతీయ
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్టంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని కలిదిండిలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసపుస్తకాలను అందజేస్తారు. తరువాత కలిదిండిలో నిర్వహించే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఒక కాలపరిమితి విధించి అంటే మార్చి 2027 కల్లా ప్రభుత్వ తరపు నుంచి పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశం ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తాను. అది కార్యక్రమాన్ని అందరూ కూడా అదే ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను అందరూ కోరుతున్నాను.
1: రైతులకు మేలు జరిగేలా రాష్టంలో విస్తారమైన వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగ నిర్వహిస్తోంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణయాగం ఈ తెల్లవారుజామున ఆదిపూజతో యాగక్రతువు ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాగక్రతువులో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్ధిదారులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి నిన్న అందజేశారు. ఈ సందర్బంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, ప్రతి పేదవాడి ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేద కుటుంబాలకు

0: ఇబ్బందులు లేకుండా సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్టంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తరువాత దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విమానాశ్రయ పనులను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్ లో మన స్టేట్ లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది.
0: హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశ ఐక్యతకు దేశభక్తికి త్రివర్ణ పతాకం ప్రతీకగా నిలుస్తోందని, భారతీయుల పోరాట స్ఫూర్తికి వందే మాత్రం గత 150 ఏళ్లుగా శాశ్వత ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కిషన్ రెడ్డి కోరారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వందే మాత్రం స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో మరింత బలపడాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టడంతో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచార్య జయంతి ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1914 ఆగస్టు 10వ తేదీన నాటి చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఆయనకు తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షునిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆంధ్రపత్రికలో కూడా పనిచేశారు. 1977 ఏప్రిల్ 8వ తేదీన సుందరాచారి తుదిశ్వాస విడిచారు. సుందరాచారి కలం నుంచి జాలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఒకసారి విందామా?

ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దువ్వాడ సెక్షన్లోని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో 955 మీటర్ల అదనపు లూప్ లైన్ను నిర్మించారు. పాత మెకానికల్ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గుల్లిపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేలో MEI 634 వ్యవస్థను తొలిసారిగా

0: ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునీకరణ వ్యవస్థతో రైళ్ల నిర్వహణ మరింత సురక్షితంగా సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిషా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన

0: పాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తరకోస్త ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదిల్ల్యాం స్వనివాసే 20-26 ఇత్యస్య రాష్ట్రమండల క్రీడాయాః పదక విజేతృభిః సహ మేళనం కృతవాన్. సంవాదసమయే పదక విజేతారః ప్రధానమంత్రిణా సహ క్రీడాయాః స్వానుభవాన్ నివేదితవంతః. సామాజిక సంచారపటలే ప్రకాశితె ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ అవదత్ యత్ తేషాం ఏకైకః అపి అసాధారణ ప్రదర్శనేన రాష్ట్రం గౌరవాన్వితవాన్ తథా తేషాం సఫలతా బహూన్ యూనః ప్రేరయిష్యతి. శ్రీమోదీ ఏకం దృశ్యశ్రవ్య సందేశం అపి ప్రకాశితవాన్. అథ అవదత్ యత్ యే క్రీడకాః భవిష్యే క్రీడాసు భాగం గ్రహీష్యంతి తే ప్రగతిం కరిష్యంతి. అసౌ నాగరికాన్ భారతస్య సదైవ ఉత్సాహవర్ధనం కర్తుం ఆహూతవాన్.
3: జో ఖేలేగా వో ఖేలేగా. ఆల్వేజ్ చీర్ ఫర్ భారత్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.
2: అవసరేస్మిన్ యువ కార్యాణాం క్రీడామంత్రి మనసుఖ మాండవియా తథా యువ కార్య ఖేల రాజ్యమంత్రి రక్షా నిఖిల ఖడసే చ ఉపస్థితే ఆస్తాం. దేశస్య సర్వేషు భాగేషు హర ఘర తిరంగా ఇత్యభియానం దేశభక్తేః రాష్ట్రైకతాయాః భారతస్య చ సమృద్ధ సాంస్కృతిక పరంపరాయాః ప్రోత్సాహనాయ ఆయోజ్యతే.

0: अन्तर्जालपटले प्रकाशिते एकस्मिन् सन्देशे DMRC इत्यनेन कथितं यत् भारतस्य 80तमे स्वातन्त्र्यदिवसोपलक्ष्ये आयोज्यमानानां सप्ताहव्यापिनां कार्यक्रमाणां भागरूपेण एषा विशेषा मेट्रो रेल सेवा प्रारब्धा। ओडिशा राज्ये पुनः प्रचंड वृष्टेः अनन्तरं राज्यस्य अनेकेषु भागेषु नदीनां वर्धमानः स्तरः नूतनः जलाप्लावन प्रकोपः जनयति। बैतरणी नदी अस्य प्रावृट कालस्य तृतीये जलाप्लावन प्रकोपे प्रविष्टवती अस्ति। एकया नूतन न्यून चाप व्यवस्थया संपूर्णे राज्ये अतिवृष्टिः अभवत्। अधिकारिणः जलाप्लावन प्रवण क्षेत्रेषु नदीस्तरस्य निरीक्षणं निकटतया कुर्वन्तः सन्ति, आवश्यकान् समाह्वानान् निवारकोपायान् च कुर्वन्तः सन्ति। भारतीयः भारोत्तोलकः महाराजन अरुमुगा पाण्डियनः उज्बेकिस्तान ताश्कंद नगरे एशियन जूनियर वेटलिफ्टिंग चैंपियनशिप इत्यस्यां स्पर्धायां पुरुषाणां 65 किलोग्राम मिते भारवर्गे रजत पदकं प्राप्तवान् इति वार्ताः।
1: आकाशवाणी आदिलाबाद जिल्ला समग्र निवेदिकను వింటారు। నివేదికను అందిస్తారు శ్రీజీ సాయన్న।
2: ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం 2278 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినందున ఆయా పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాజశీష అధికారులను ఆదేశించారు। భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, రహదారి నిర్మాణం, విద్యుత్తు టవర్లు, తాగునీటి పైప్లైన్ల నిర్మాణం పనులపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు। మొత్తం 2000 ఎకరాల విస్తీర్ణంలో భారత వైమానిక శిక్షణ కేంద్రంతో పాటు పౌర విమానయాన సేవలు, మెయింటెనెన్స్, రిపేర్లు, కార్గో కాంప్లెక్స్లు ఏర్పాటు చేయవలసి ఉందని పేర్కొన్నారు। ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు। పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు। ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి ఎస్సీ ఎస్టీల అభివృద్దిపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పారదర్శకంగా నిర్దేశిత గడువులో పూర్తి చేసి బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చూడాలని సూచించారు। జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు। వ్యవసాయ, ఉద్యానవన శాఖ జల సంరక్షణ చర్యలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు। జిల్లాలో ఎల్నినో ప్రభావంతో జులై నెలలో లోటు వర్షపాతం నమోదైందన్నారు। సాగునీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, ఆయిల్ పామ్, కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలను సాగు చేయాలని కోరారు। ఆయిల్ పామ్లో అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండడంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తోందన్నారు। పందిరి కూరగాయల సాగుకు 50% రాయితీ అందుబాటులో ఉందని చెప్పారు। భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు। ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఒక ఫామ్ పాండ్ లక్ష్యంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు। వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సాధన అన్నారు। జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వైద్యాధికారుల సమావేశంలో మాట్లాడారు। ఈ సమయంలో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, వీటి చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు। ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జూన్, జులై నెలల్లో వర్షపాతం లోటు ఏర్పడిందని, రైతులందరూ అధిక నీటి వినియోగం ఉన్న వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి అన్నారు। జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ పెసర, మినుము, కంది వంటివి తక్కువ నీటి వినియోగంతో చేతికి వచ్చే పంటలని వీటిని వేసుకోవాలని సూచించారు। మాదక ద్రవ్యాల ముప్పు నుంచి యువతను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ అన్నారు। గంజాయి, గుడుంబ, గుట్కా, మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు। డ్రగ్స్ వ్యసనానికి బానిసైతే బంగారు భవిష్యత్తు చిన్నాభిన్నం కావడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు। గతంలో ఉన్న నక్సలిజం కంటే ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి రూపంలోనే

0: పెద్ద ముప్పు పొంచి ఉందన్న డీజీపీ మాటలను గుర్తు చేశారు. దీనిని అడ్డుకునేందుకు గ్రామస్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆరోగ్య పాఠశాల విధానంలో భాగంగా ప్రతి గురువారాన్ని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన రోజుగా కేటాయించామన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల నృత్యాలు, మహిళల మంగళహారతుల నడుమ పోచమ్మ, మారెమ్మ, మహాలక్ష్మి వంటి అమ్మవార్ల ఆలయాలకు వెళ్లి నైవేద్యాలు సమర్పించారు. అందరినీ చల్లగా కాపాడాలని, పంటలు సమృద్దిగా పండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకున్నారు.
1: ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీజీ సాయన్న. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31వ తేదీ నాటికి 300 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో మన త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవలందించేందుకు అది నిరంతర స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేయడం తనకెంతో సంతోషాన్నిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు, తిరంగా కాన్సర్ట్లు, వందే మాతరం సామూహిక గానం ద్వారా ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పౌరులు జాతీయ గీతాన్ని జరుపుకోవడానికి వందే మాతరం 150వ వార్షికోత్సవం ఒక అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది వేడుకల్లో సూర్యపథ్ తిరంగా ఒక కీలకమైన విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను త్రివర్ణ పతాక ఉత్సవంలో ఏకం చేసే లక్ష్యంతో చేపట్టే మొట్టమొదటి వినూత్న కార్యక్రమం అని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పౌరులు ఇళ్లపై జాతీయ జెండా ఎగరేసి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో తమ సెల్ఫీలను అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. స్వాతంత్ర్య దినోత్సవంతో ముడిపడి ఉన్న హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక భారీ కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకం గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి అసాధారణ ప్రదర్శనలతో ప్రతి ఒక్కరూ దేశం గర్వపడేలా చేస్తారని, ఈ క్రీడాకారుల విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. క్రీడల్లో కృషి చేసేవారే ఎదుగుతారని పేర్కొంటూ మోదీ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకుని భారత్ను ఉత్సాహపరచాలని, భారత క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
2: जो खेलेगा वो खिलेगा. ऑलवेज चीयर फॉर भारत. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय.
1: ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖట్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23వ తేదీ నుంచి ఈ 2వ తేదీ వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. వివిధ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలు, 17

సమర్పిత పథకాలు, 9 కాంస్య పథకాలతో కలిపి మొత్తం 39 పథకాలు గెలుచుకున్నారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 300 గిగావాట్ల స్థాయిని మన దేశం దాటింది. గత నెల 31వ తేదీన సాధించిన ఈ మైలురాయి 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల సామర్థ్య లక్ష్యంలో 60% పైగా వాటాగా ఉంది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో సంప్రదాయేతర విద్యుత్ సామర్థ్యం వాటా 54% చేరుకుందని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. వివిధ రంగాల నుంచి లభించిన బలమైన సహకారంతోనే పరిశుద్ధ ఇంధన ఉత్పాదకతలో వృద్ధి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2014లో కేవలం 2.8 గిగావాట్లుగా ఉన్న సోలార్ విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 165 గిగావాట్లకు చేరుకుంది. 2025-26లో దేశంలో రికార్డు స్థాయిలో 55.29 గిగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం చేర్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు దృష్టి పెట్టాల్సిన కీలకమైన అంశాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్ కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి, అవసరాలను అంచనా వేసేందుకు ఒక ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. చక్కెర మార్కెట్లో అందుబాటులో నిరంతరం ఉండేలాగా పర్యవేక్షణ జరపడం, తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్తంగా పేలుడు పదార్థాల నిర్వీర్యకరణ విన్యాసాలు 2026 ఈవేళ నుంచి 14-29 వరకు కొచ్చిలోని సదర్న్ నెవల్ కమాండ్లో నిర్వహించనున్నాయి. 2 దేశాల నేవీల ప్రత్యేక డైవింగ్ ఈవోడి బృందాల మధ్య పరస్పర సహకారం పెంపొందించేందుకు, నావిక సంబంధాలను బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు తోడ్పడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతుండగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందిన 3 ఇన్ సర్వీస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యులు అజితా భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనీమా హన్స్దా నిన్న గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్కు తమ రాజీనామాలు సమర్పించారు. రాష్ట ప్రభుత్వం సిఫారసు మేరకు జేపీఎస్సీ 3 సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై తమ డిమాండ్లకు సంబంధించి రాష్ట ప్రభుత్వాన అబద్దాలు ప్రచారం చేస్తోందని మరోపక్కన జార్ఖండ్లోని విద్యార్థి నిరసనకారులు ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెట్టిన డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఈ ఆరోపణలు చేశారు. రాంచీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి ప్రతినిధులు తమ కొనసాగుతున్న నిరసనకు మద్దతివ్వాలని రాజకీయ పార్టీలను, ప్రజలను అభ్యర్థించారు. మరోపక్క విధానసభ మార్చ్కు విద్యార్థులు పిలుపునిచ్చిన దృష్ట్యా రాంచీలో జార్ఖండ్ పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ నిషేధాజ్ఞలు విధించి కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ముస్తఫా ఖమేనీ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి తన ప్రతినిధిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ అధ్యక్షుడు మొహసెన్ రజాయ్ను నియమించారు. ఈ పదవిలో ఉన్న మహమ్మద్ బాకిర్ జోల్గాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. మార్చిలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హత్యకు గురైన అలీ లారిజాని, ఆ తర్వాత మొహమ్మద్ బాకిర్ జుల్ఖాద్ ఈ పదవిని నిర్వహించారు. పార్లమెంటుకు అభ్యర్థులను పరిశీలించే గార్డియన్ కౌన్సిల్కు, ఇరాన్ ఎక్స్పీడియన్సీ డిసెంటైన్మెంట్ కౌన్సిల్కు మధ్య ఉన్న విద్వేషాలను ఇది పరిష్కరించనుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఈ రోజుకు వాతావరణ సూచన జారీ చేసింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అస్సాం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముంబైలో జరిగిన ఎఫ్ఐఎస్యు వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ ఛాంపియన్షిప్లో టీమ్ ఈవెంట్లో భారత్ రజత పథకం గెలుచుకుంది. ఓం సెంవాల్, షమీనారియా, సూర్య

కుమార్ చంద్, నిరుపమ దుబేలతో కూడిన భారత్ స్క్వాష్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ లో హాంకాంగ్ చైనాతో తలపడగా మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు FIBA Under-18 ఏషియన్ బాస్కెట్బాల్ కప్ పోటీలు అహ్మదాబాద్ లో జరుగుతాయి. భారత్ తరఫున కోచ్గా ఫిజియోథెరపిస్ట్గా ప్రాతినిధ్యం వహించేందుకు గుజరాత్కు చెందిన ముగ్గురు స్థానికులను ఎంపిక చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31 నాటికి 300 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏకి సంబంధించి నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కేంద్ర ప్రభుత్వ నేషనల్ మీమ్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2026-27 పరీక్షకు విద్యార్థులకు ఆహ్వానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ శ్రీ సాధనపల్లి మాధవరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే మరి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి చేతు అందించేందుకు, వారికి విద్యా అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల స్కాలర్షిప్స్ వారికి అందుబాటులోకి తీసుకొస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి ఈ స్కాలర్షిప్స్ నేడు చాలా వరకు విద్యార్థులకు చేరువవుతూ ఉన్నాయి. కొంతమంది విద్యార్థులకి కొన్ని స్కాలర్షిప్స్, మరికొంతమందికి మరికొంత స్కాలర్షిప్స్ అనేవి వెసులుబాటు కల్పిస్తూ ఉంటాయి. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనే పథకాన్ని ఈ మధ్య కాలంలో విద్యార్థులకు అందించబోతుంది. మరి దీనికి సంబంధించి మరి పూర్తిగా ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత మొత్తం వారికి స్కాలర్షిప్ గా అందుతుంది, ఎప్పటి వరకు అందుతుంది ఇత్యాది విషయాలు మనతో వివరించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ శ్రీ సాధనపల్లి మాధవరావు గారు మన స్టూడియోస్ కి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి మాధవరావు గారు. ఈ మేమ్స్ మెరిట్ స్కాలర్షిప్ అనేది అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటి, అది ఎంత మొత్తం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందండి?
2: ముందుగా అందరికి నమస్కారం అండి. ఈ యొక్క NMMS అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సార్, ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకి స్కాలర్షిప్ అందించి 8వ తరగతి తర్వాత ఈ డ్రాప్ అవుట్ తగ్గించడం, అదే విధంగా ఈ దీనికి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు స్కాలర్షిప్ ఇవ్వడానికి దాదాపు ఇయర్లీ 12,000 స్కాలర్షిప్ ఇస్తారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అంటే 4 సంవత్సరాల పాటు ఈ సెలెక్ట్ అయిన విద్యార్థులకి స్కాలర్షిప్ అందజేయడం కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ అండి.
1: అంటే ఇప్పుడు 9వ తరగతి నుంచి మొదలవుతుంది కాబట్టి మరి విద్యార్థి ఎప్పుడు దీనికి అర్హుడవుతారు, ఎప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది?
2: సార్ ఇప్పుడు విద్యార్థి ప్రస్తుతము 8వ తరగతి చదువుతుంటాడు సార్. తర్వాత అంటే లాస్ట్ ఇయర్ 2025-26 లో అతను 7th చదివి ఉత్తీర్ణుడై ఉండాలి ఫస్ట్. అదే విధంగా ఆ విద్యార్థికి ఎస్సీ ఎస్టీ పిల్లలకి 600 మార్కులకి 300 మార్కులు ఇచ్చి ఉండాలి, బీసీఓసీ పిల్లలకి 330 మార్కులు ఇచ్చి ఉండాలి సార్. అలాగే విద్యార్థుల యొక్క వార్షిక ఆదాయం 350,000 నుంచి ఉండకూడదు.
1: ఎవరికైనా కూడానా?
2: ఎవరైనా.
1: ఓకే.
2: 350,000 నుంచి ఉండకూడదు, వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు.
1: ఒక రకంగా చూస్తే మరి పేరెంట్ యొక్క వార్షిక ఆదాయం 350,000 మించకుండా ఉండాలి, జనరల్ కేటగిరీ వారు 330 మార్కులు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు 300 మార్కులు వస్తే సరిపోతుంది 7th క్లాస్ లో అంటున్నారు. మరి ఇప్పుడు అప్లై చేసుకోవాలనంటే స్కూల్ లెవెల్లో వారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా వారు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ తీసుకుని వారు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది?
2: ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ జిల్లా పరిషత్, తర్వాత ఎటువంటి హాస్టల్ ఫెసిలిటీ లేని ఏదైనా మోడల్ స్కూల్ ఉంటే ఈ 3 మేనేజ్మెంట్ పాఠశాలలో ప్రస్తుతం 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాయొచ్చు సార్.
1: ఓకే.
2: అలాగే వాళ్ళు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని సంప్రదిస్తే

0: ఫీ పేమెంట్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత వాళ్ళ మార్క్స్ లిస్ట్, ఇవన్నీ కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని హెడ్ మాస్టర్ ని సంప్రదిస్తే సరిపోతుంది సార్.
1: అంటే ఇది త్రూ హెచ్ఎం ద్వారా వెళ్లాల్సిందే?
0: అంతే సార్, అది త్రూ హెచ్ఎం ద్వారా వెళ్ళాలి. బిఎస్సి తెలంగాణలో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళ డేటా మొత్తం.
1: మాధవరావు గారు, ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు 7th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు 8th ఎంట్రీలో ఉన్నారు, వాళ్ళు హెచ్ఎం ద్వారా అప్లికేషన్ పెట్టుకునేందుకు అర్హులు, మార్కులు చెప్పారు, అలాగే వార్షిక ఆదాయం కూడా చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి అందిపుచ్చుకోవచ్చా?
0: లేదండి, వాళ్ళకి అవకాశం లేదు. ఓన్లీ మూడు మేనేజ్మెంట్, ప్రభుత్వము, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, వీళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ అర్హులు.
1: మీరు మొదట్లో అన్నారు డ్రాప్ అవుట్ ను నిరోధించేందుకే ఈ స్కాలర్షిప్ తీసుకొచ్చామనేసి, అంటే 7th క్లాస్ లో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులా, లేకపోతే 7th వరకు ఎవరైనా డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులకు కూడా అందుబాటులోకి వస్తుందంటారా?
0: 7th పాస్ అయ్యి 8th కి వస్తాడు కదా సార్, ఆ విద్యార్థి మళ్ళీ డ్రాప్ అవుట్ కాకుండా ఉండడం కోసం ఈ స్కాలర్షిప్ ప్రవేశపెట్టారు.
1: ఓకే, దీంతో పాటు ఇప్పుడు హాస్టల్స్ ఫెసిలిటీ తీసుకుంటున్న విద్యార్థులు కూడా ఉన్నారు, గురుకుల్స్ ఉన్నాయి, అలాగే బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, వాటిలో ఉన్న విద్యార్థులు కూడా దీనికి అర్హులంటారా?
0: లేదండి, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండేటటువంటి విద్యార్థులు అనర్హులు దీన్ని రాయడానికి.
1: ఓన్లీ డే స్కాలర్స్ మాత్రమే అర్హులు?
0: అంతే, డే స్కాలర్స్, వాళ్ళు గౌట్, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఎయిడెడ్, ఈ మూడు మేనేజ్మెంట్ విద్యార్థులు అర్హులు ఇది రాయడానికి.
1: ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సార్?
0: ఎగ్జామ్ ప్యాటర్న్ సార్, ఒకటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని అనుకుంటుంది సార్, మ్యాట్ అంటారు దాన్ని. తర్వాత శాట్ అని ఒకటి ఉంటుంది సార్, స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్, అంటే ఫస్ట్ టెస్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్ 90 ప్రశ్నలు వస్తాయి సార్.
1: ఓకే,
0: తర్వాత ఈ స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కి 90 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మొదట మెంటల్ ఎబిలిటీ టెస్ట్, దాంట్లో 90, శాట్ కు 90, మొత్తం 180 మార్క్స్ ఉంటాయి.
1: అంటే ఈచ్ వన్ క్వశ్చన్ గెట్స్ 1 మార్క్ సార్?
0: 1 మార్క్ సార్.
1: ఓకే,
0: టైం కూడా 180 మినిట్స్ ఇస్తారు విద్యార్థులు రాయడానికి, 3 అవర్స్.
1: ఓకే, అప్లికేషన్ పెట్టుకోవడానికి కట్ ఆఫ్ డేట్స్ ఏంటి సార్?
0: సార్, ఈ నెల 24వ తారీఖు లాస్ట్ డేట్ సార్, అప్లికేషన్లు ఆన్లైన్ లో, ఫీ పేమెంట్ అన్ని కూడా 24 ఆగస్ట్ 2026 లాస్ట్ డేట్. ఇప్పటికే మేము హెడ్ మాస్టర్లందరికీ కూడా ఈ విషయాలన్నీ సెండ్ చేశాం సార్.
1: ఓకే,
0: ఆల్రెడీ అప్లై చేసుకుంటూనే ఉన్నారు.
1: పరీక్ష ప్యాటర్న్ చెప్పారు, అలాగే కట్ ఆఫ్ డేట్ కూడా చెప్పారు. ప్యాటర్న్ లో పాటు పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తారా, ఏ స్కూల్లో ఆ స్కూల్లోనే నిర్వహిస్తారా?
0: లేదు సార్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్ ఉంటాయి సార్, ఆ సెలెక్టెడ్ స్కూల్స్ ని మేము ఎగ్జామ్ సెంటర్స్ గా తీసుకుంటాం. అప్లై చేసిన స్ట్రెంగ్త్ ను బట్టి దాదాపు ఒక 4 సెంటర్లు, గత సంవత్సరాల నుంచి ఒక 4 సెంటర్లు మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెంటర్ లోనే అది హాలిడే రోజే నిర్వహిస్తాం.
1: సుమారుగా మన భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో సెంటర్స్ ఎక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు?
0: మన దగ్గర సార్ ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ సుంచుపల్లి, తర్వాత సింగరేణి హై స్కూల్ కొత్తగూడెం, సెయింట్ మేరీ హై స్కూల్ కొత్తగూడెం, గవర్నమెంట్ హై స్కూల్ బాబుఖ్రామ్,
1: 4 చోట్ల.
0: ఈ 4 చోట్ల నిర్వహిస్తాం సార్.
1: సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థుల్ని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల్ని మరి అక్కడ ప్రధానోపాధ్యాయులు గాని పేరెంట్స్ గాని తరలించాల్సి ఉంటుంది, మరి దీనికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి 350,000 లోపు ఉన్న వారికి మనకి ఎలిజిబిలిటీ ఇస్తున్నాం. మరి ట్రాన్స్పోర్టేషన్ అనేది సుదూర ప్రాంతాల నుంచి ఎగ్జామ్ సెంటర్ కి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏర్పాటు చేయబడుతుందా?
0: అంటే మనము ఫ్రీగా అట్లా ఏమీ ఉండదు సార్, అది ఆ పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఆ పిల్లలు తీసుకుని ఎగ్జామ్ సెంటర్ కి రావాలి. వాళ్ళ పిల్లలకి ముందు రోజులే ఈ హాల్ టికెట్ ద్వారా వాళ్ళకు ఎక్కడ సెంటర్ పడ్డది అనేది మనం తెలియజేస్తాం. సో అది హెడ్ మాస్టర్ బాధ్యత, ఆ పిల్లల్ని తీసుకొచ్చి అప్లై చేసిన విద్యార్థులందరినీ రాయించే బాధ్యత ఆ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడి.
1: ఓకే, దీనికి సంబంధించి పరీక్ష ఫీజు గా ఏమైనా నామినల్ ఫీజ్ కలెక్ట్ చేస్తున్నారా?
0: ఉంటుంది సార్ నామినల్ ఫీ, ఎస్సీ ఎస్టీ పిఎస్సీ పిల్లలకు 50 రూపాయలు ఫీ ఉంటుంది సార్, బీసీ ఓసీ పిల్లలకు 100 రూపీస్ ఫీ ఉంటుంది సార్.
1: ఓసీ బీసీ వాళ్ళకి 100 రూపీస్ ఫీజు, అది ఏ రూపంలో కట్టాల్సి ఉంటుంది సార్?
0: అంటే వాళ్ళు మన చలానా రూపంలో మనం హెడ్ మాస్టర్ పే చేస్తే దాన్ని ఆన్లైన్ లో విద్యార్థులందరికీ కలిపి ఒకే చలాన్ ఇస్తారు.
1: అది హెడ్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ,
0: టోటల్ హెడ్ మాస్టర్, ఈ అప్లై మొత్తం కూడా హెడ్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ సార్. కాకపోతే డాక్యుమెంట్స్ అంటే ఇన్కమ్ గాని క్యాస్ట్ గాని ఇవి తెచ్చుకుంటే ఒక ఫోటో, ఇవి తెచ్చుకో 50 రూపాయలు లేదా

0: తెచ్చుకుంటే రిమైనింగ్ మార్కుల లిస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్ చేయాల్సిన బాధ్యత.
1: పరీక్ష సుమారుగా ఏ మంత్ లో నిర్వహించే అవకాశం ఉందంటారు మాధవరావు గారు?
0: సార్ దానికి డేట్ కూడా ఇచ్చారు సార్, నవంబర్ 1, 2026.
1: నవంబర్ 1, 2026 ఖచ్చితంగా. సమయం ఎప్పుడు అండి అది?
0: 11 to 2 ఉంటుంది సార్ అది.
1: ఓకే, 180 మినిట్స్ అన్నారు కాబట్టి. మరి దీనికి గాను వారు స్కోర్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు మీరు స్కాలర్షిప్ కి ఎలిజిబిలిటీ అంటే చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీరు ఇచ్చే వైడ్ పబ్లిసిటీ వల్ల గానీ అవేర్నెస్ వల్ల గానీ చాలా మంది ఎగ్జామ్ కి అటెండ్ అవుతున్నారు. మీరు చెప్పినటువంటి నామ్స్ కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మరి ఎంత మందికి స్కాలర్షిప్ అందే అవకాశం ఉంటుంది? కట్ ఆఫ్ ఎగ్జామ్ రిజల్ట్ ఏమైనా పెడుతున్నారు దాంట్లో?
0: లాస్ట్ ఇయర్ కాకుండా ఆల్ లాస్ట్ ఇయర్ 59 మంది సెలెక్ట్ అయ్యారు సార్ మన జిల్లా నుండి.
1: ఓకే,
0: అంటే అవుట్ ఆఫ్ 758 నుండి 56 మంది అయ్యారు. దాదాపు మన జిల్లాకి కేటాయించిన దాంట్లో ఒక 75 అట్లా స్కాలర్షిప్స్ ఉంటాయి సార్ డిస్ట్రిక్ట్ వైజ్.
1: ఓకే,
0: అందులో కమ్యూనిటీ వైజ్ కూడా అలాట్ చేసి ఉంటాయి.
1: ఓ, అందులో కూడా రిజర్వేషన్ చూస్తారు?
0: ఉంటది సార్, ఉంటది.
1: 180 మార్క్స్ లో ఎంత మార్క్స్ వస్తే వాళ్ళ ఎలిజిబిలిటీ వచ్చినట్టు అండి?
0: అంటే దానికి ఎలిజిబిలిటీ అంటే సార్ మనం పాస్ మార్క్ వేరు, స్కాలర్షిప్ రావడం వేరు.
1: అది స్కాలర్షిప్ రావడానికి
0: దాదాపు 100 above ఉంటాయి సార్, 120, 140.
1: అక్కడ కాంపిటీషన్ బట్టి ఎక్కువగా వస్తే మంచిది అంటారు?
0: అంతే సార్, అంటే కాంపిటీషన్ బట్టి.
1: ఫైనల్ గా చూస్తే మరి మీరు 2 రకాల ఎగ్జామ్స్ అని చెప్పారు, ఆ 2 రకాల ఎగ్జామ్స్ ఏ సిలబస్ నుంచి విద్యార్థులు మరి చదవాల్సి ఉంటుంది
0: సార్? ఫస్ట్ పేపర్ మ్యాట్ అనే పేపర్ ఇస్తాం సార్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇవన్నీ కూడా మనకు నవోదయలో ఉండేటటువంటి కొన్ని స్టాటిస్టికల్ ఇటువంటివి, కొన్ని బ్రెయిన్ కి సంబంధించిన ఆలోచించి పెట్టేటివి, అటువంటివి ఒక 90 బిట్స్ ఉంటాయి. అవి మనకు ఏ స్కూల్ నుంచి అయితే అప్లై చేశారో అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళకి కోచింగ్ ఇస్తుంటారు. అందులో డౌట్ లేదు. మ్యాట్ అంటే ఏంటి? సాట్ అంటే మన టెక్స్ట్ బుక్ సంబంధించిన ప్రశ్నలు సార్.
1: ఓకే,
0: సాట్ 90 మార్క్స్, సోషల్, బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇటువంటి సబ్జెక్ట్ నుంచి సాట్ ఇస్తాడు.
1: దీనికి సంబంధించి విద్యార్థులు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది?
0: ఉంటుంది సార్, అప్ టు నవంబర్ అంటే అక్టోబర్ 31 వరకు స్కూల్ లో ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది కోచింగ్ కూడా వెళ్తారు.
1: ఓకే, కోచింగ్ కూడా ఇవ్వబడుతుంది అంటారు?
0: బయట కొన్ని సెంటర్స్ NMMS కోచింగ్ కూడా ఇస్తుంటారు, స్కూల్లో కూడా చెప్పిస్తుంటారు.
1: సరే, ఒకసారి ఈ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కి ఎలిజిబిలిటీ వచ్చింది, స్కాలర్షిప్ తీసుకున్నాడు 9th క్లాస్ లో, ఆ అబ్బాయి 10th అయిపోయిన తర్వాత ప్రైవేట్ కాలేజీకి షిఫ్ట్ అయిపోవడం గానీ లేకపోతే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడం జరిగినప్పుడు మరి అప్పుడు ఎలిజిబిలిటీ అనేది అలా కంటిన్యూ అవుతుందంటారా లేకపోతే కట్ ఆఫ్ అవుతుందంటారా?
0: ఇప్పుడు మనకి 10th అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదివితేనే ఆ రిమైనింగ్ 2 ఇయర్స్ స్కాలర్షిప్ వస్తుంది.
1: ఎవ్రీ ఇయర్ వార్షిక ఆదాయ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలా?
0: అది చేయకపోయినా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నట్టు బోనాఫైడ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ ఇయర్ కా ఇయర్
1: రెన్యువల్ చేసుకుంటూ ఉండాలా?
0: చేసుకోవాలి.
1: అంటే సుమారుగా 48 మంత్స్ వీళ్ళకి, అంటే 48,000 వీళ్ళకి అందుతుంది.
0: అందుతుంది.
1: ఇన్ కేస్ విద్యార్థి గనక అక్కడ ఫెయిల్ అయితే, 10th క్లాస్ లో ఫెయిల్ అయితే అది ఆగిపోతుంది. నెక్స్ట్ అతను మళ్ళీ రాసుకుని నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ 10th క్లాస్ పాస్ అయ్యి కంటిన్యూ చేస్తే అది కంటిన్యూ అవుతుంది అంటారా?
0: అవ్వదు సార్, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈ సెలెక్షన్ అయిన దాన్ని బట్టి నెక్స్ట్ అతను మళ్ళీ బోనాఫైడ్ పెట్టి అప్లోడ్ చేయొచ్చు. వస్తాయి
1: కాకపోతే రీజన్ చూపించాలి.
0: రీజన్ ఎందుకు ఇక్కడ ఆగిందని చూపెట్టాల్సి వస్తుంది మనం.
1: ఓకే, ఈ స్కాలర్షిప్ ప్రక్రియ అంతా మరి సుమారుగా నెలకు 1,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ప్రక్రియ అంతా మరి మీరు విద్యార్థికి అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి ఏ అకౌంట్ కి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు? అంటే HM అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే విద్యార్థి పేరెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారా లేదంటే విద్యార్థి సపరేట్ గా మరి స్టూడెంట్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తారంటారా?
0: ఫస్ట్ ప్రయారిటీ విద్యార్థికి డైరెక్ట్ గా అకౌంట్ ఉంటే ఆయన అకౌంట్ లోనే వేస్తారు. రెండవది ఆయనకు సొంతగా లేకుండా అమ్మ గాని నాన్న గాని ఫస్ట్ స్టూడెంట్ పేరు ఉంటే తర్వాత అమ్మ పేరు ఉన్నా కూడా ఆ అకౌంట్ కి వేస్తారు.
1: ఓకే,
0: లేదా స్టూడెంట్ పేరు నాన్న పేరు ఉన్న అకౌంట్ కి వేస్తారు. హెడ్ మాస్టర్స్ అకౌంట్ లో అసలు వేయరు.
1: సార్ ఇంక చిన్న డౌట్ ఏంటంటే ఒకే ఇంట్లో 2 or 3 పిల్లలు ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు బాగా జమ్ములుగా ఉండి ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న 2 పిల్లలకి 3 పిల్లలకి ఎలిజిబిలిటీ ఇస్తారా?
0: ఇస్తారు.
1: అంటే సేమ్ పేరెంట్ కదా, మరి అందరికి ఒకే మీ ఫ్యామిలీలో ఒకరికే ఇస్తే ఎట్లా అనేసి క్వశ్చన్ మార్క్ ఉంటుందా?
0: అట్లా లేదు సార్,
1: డిపెండ్స్ ఆన్ టాలెంట్.
0: అంతే, టాలెంట్ ని బట్టి 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు. అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు ఇందులో.
1: ఓకే, మీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ గా ఉన్న మీరు ఈ సంవత్సరం ఈ స్కాలర్షిప్ ఎంత మంది విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మన జిల్లాలో?
0: మనకి సార్ రియల్ గా లాస్ట్ ఇయర్

0: ఒక 766 మంది అప్లై చేశారు, 66 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. మనకు 75 వరకు ఉంటాయి సార్ స్కాలర్షిప్స్.
1: ఓకే,
0: సెంట్రల్ వాళ్ళు స్టేట్ కిందని ఇస్తారు, స్టేట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ కిందన్నట్టుగా తెలియజేస్తారు.
1: ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి.
0: డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి.
1: బాగుందండి. మరి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేది విద్యార్థులకు ఏ విధంగా అందుబాటులోకి వస్తుంది, దాన్ని విద్యార్థి ఏ విధంగా పొందేందుకు ప్రయత్నం చేయాలి అనే విషయాలు మా ఆకాశవాణి శ్రోతలకి చాలా చక్కగా వివరించారు. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆర్థికంగా 350,000 తక్కువలో ఉన్నటువంటి వార్షిక ఆదాయం ఉన్న ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ కోసం ఎలిజిబిలిటీ టెస్ట్ రాయించండి. మీరు స్కాలర్షిప్ పొందితే 48 నెలల పాటు అంటే సుమారు 48,000 మీకు స్కాలర్షిప్ గా అందుతుంది. ఇది పెద్ద మొత్తంలో అందుతుంది. మరి చాలా చక్కటి విషయాలు మాకు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ నేషనల్ మీమ్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2026-27 పరీక్షకు విద్యార్థులకు ఆహ్వానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ శ్రీ సాధనపల్లి మాధవరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
4: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
3: 9989679076.
4: మరొక నెంబర్ 7989707158.

ಸಗ ಮ ಗ ಮ ಸಗ ಮ ಪ ಮ ಗ ಮ ಪ ಮ ಸಗ ಸಗ ಮ ಪ ಗ ಸಗ ಮ ಗ ಮ ಸಗ ಮ ಪ ಮ ಗ ರಿ ಸ ರಿ ಪ ಮ ಗ ಮ ಪ ನಿ

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తి నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురుపుడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
7: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
0: వాట్సాప్ నెంబర్ 8367576757.
8: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
2: చిత్రగీతల కార్యక్రమం విందాం. భలే దొంగ ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ పాట.

మరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరాల్లో రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా వారాంతాల్లో, పండుగ సమయాల్లో గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడము మనకు అలవాటే. సిగ్నల్స్ దగ్గర రెడ్ కలర్ పడగానే వాహనాలను ఆపడము, గ్రీన్ కలర్ రాగానే వెళ్లడము మన దినచర్యలో భాగము. కాని ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఒక దేశం ఉందండి. అవును, మీరు విన్నది నిజమే. మన పొరుగుదేశమైన భూటాన్లో ఎక్కడా కూడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ కూడా కనిపించదు. అక్కడి వాహనదారులు రెడ్ లైట్ కోసము ఎదురు చూడాల్సిన అవసరము లేదు. సిగ్నల్ టైమర్ల వంక అస్సలే చూడరు. సిగ్నల్స్ లేకపోయినా అక్కడ ట్రాఫిక్ చాలా సాఫీగా సాగుతుంది. ఇది భూటాన్ దేశానికే ఉన్న ఒక ప్రత్యేకత. భూటాన్ రాజధాని థింపూ లాంటి రద్దీ నగరాల్లో కూడా ట్రాఫిక్ను పోలీసులు తమ చేతి సైగల ద్వారానే నియంత్రిస్తారు. తెల్లటి గ్లౌజులు ధరించిన పోలీసులు సాంప్రదాయ శైలిలో అలంకరించిన చిన్న బూత్స్లో నిలబడి ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారు. వాళ్ల చేతి కదలికలు ఎంతో ఆకర్షణీయంగా ఉండి పర్యాటకులను సైతము కట్టిపడేస్తాయి. నిజానికి 1990వ దశకంలో థింపూ నగరంలో మొదటిసారిగా ట్రాఫిక్ లైట్లను ఏర్పాటు చేశారు. కాని అక్కడ స్థానికులకు ఏమాత్రం నచ్చలేదు. యంత్రాలు మనుషులకు ఆదేశాలు ఇవ్వడమో వాళ్లకు ఏమాత్రమూ నచ్చలేదు. మానవ సంబంధాలకు ఎక్కువ విలువనిచ్చే ఆ దేశ ప్రజలు సిగ్నల్స్ను వ్యతిరేకించడంతో ప్రభుత్వము వెంటనే వాటిని తొలగించి మళ్లీ ట్రాఫిక్ పోలీసులనే నియమించింది. భూటాన్ భౌగోళిక పరిస్థితులు కూడా ఆ సాఫీ ప్రయాణాలకు ఒక కారణం. చుట్టూ కొండలు, మలుపులతో కూడిన రోడ్లు ఉండటం వలన వాహనాలు సహజంగానే తక్కువ వేగంతో వెళ్తాయి. నగరాల చుట్టూ ఉన్న రింగ్ రోడ్ల నిర్మాణము కూడా వాహనాల రద్దీని తగ్గించేలా అద్భుతంగా డిజైన్ చేశారు. అక్కడి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను చాలా క్రమశిక్షణతో పాటిస్తారు.

పాదచారులకు రోడ్డు దాటేందుకు మొదటి ప్రాధాన్యతనిస్తారు. అనవసరంగా హారన్ మోగించడము అక్కడ పెద్ద తప్పుగా భావిస్తారు. స్థూల జాతీయ ఆనందం అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే సూత్రాన్ని నమ్మే భూటాన్ దేశము ఆధునిక యంత్రాల కంటే మనుషులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచంలోని ప్రతి దేశంలో ట్రాఫిక్ నియమాలు ఒకేలా ఉండవు. భారత్, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వాహనాలు రహదారికి ఎడమవైపున నడుస్తాయి. మరోవైపు అమెరికా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలతో పాటు చాలా యూరోపియన్ దేశాల్లో వాహనాలు కుడివైపున ప్రయాణిస్తాయి. అయితే ఇలా రెండు విధాలుగా ట్రాఫిక్ వ్యవస్థలు ఎందుకు ఏర్పడ్డాయనే ప్రశ్న చాలామందికి వస్తుంది. దీనికి కారణము కార్లు కాదు, దీనికి కారణము శతాబ్దాల నాటి చరిత్ర. ప్రాచీన కాలంలో చాలామంది కుడిచేతి వాటం కలిగిన వారే. అందువల్ల గుర్రంపై ప్రయాణించినా కాలినడకన వెళ్లినా ఎదురుగా వచ్చే వ్యక్తిని పలకరించడానికి అవసరమైతే ఆత్మరక్షణ కోసము కుడిచేతిని సులభంగా ఉపయోగించేందుకు ఎడమవైపు ప్రయాణించడము అలవాటుగా ఉండేది. రోమన్ సామ్రాజ్యంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎడమవైపు ప్రయాణించినట్లు ఆధారాలు లభించాయి. కాలక్రమేణా యూరప్లో పరిస్థితులు మారాయి. 18వ శతాబ్దంలో జరిగిన ఫ్రెంచ్ విప్లవం తరువాత ఫ్రాన్స్లో కూడా కుడివైపు ప్రయాణము ఎక్కువగా అమల్లోనికి వచ్చింది. ఆ తరువాత నెపోలియన్ బోనాపార్టే తన ఆధీనంలోని అనేక యూరోపియన్ దేశాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేశాడు. దీంతో కుడివైపున ట్రాఫిక్ వ్యవస్థ యూరప్లో వ్యాపించింది. నేటికి చాలా యూరోపియన్ దేశాలు అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే బ్రిటన్ మాత్రము తన పాత సాంప్రదాయాన్ని మార్చలేదు. అక్కడ ఎడమవైపు ప్రయాణించే విధానము చాలా కాలంగా అమల్లో ఉండేది. 1835లో వచ్చిన హైవే చట్టము ద్వారా రహదారులపై అన్ని వాహనాలు ఎడమవైపునే నడవాలని అధికారికంగా నిర్ణయించారు. తరువాత బ్రిటిష్ సామ్రాజ్యము విస్తరించడంతో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి అనేక బ్రిటిష్ కాలనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి. మన దేశంలో ఇప్పటికీ ఎడమవైపు వాహనాలు నడవడానికి ఇదే ప్రధాన కారణము. బ్రిటిష్ పాలనలో ఏర్పడిన ట్రాఫిక్ వ్యవస్థ స్వాతంత్ర్యం తర్వాత కూడా అదే విధంగా కొనసాగుతుంది. మొత్తం రహదారి వ్యవస్థను మార్చడము చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే పాత విధానాన్నే కొనసాగించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎడమవైపు ట్రాఫిక్ ఉండే అతిపెద్ద దేశాల్లో మన దేశము ఒకటి. అమెరికాలో మాత్రము భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో అక్కడ పెద్ద గుర్రపు బండ్లను నడిపేవారు సాధారణంగా ఎడమవైపు కూర్చుని కుడిచేతితో పగ్గాలు పట్టేవారు. ఎదురుగా వచ్చే వాహనాలను సులభంగా గమనించేందుకు కుడివైపు ప్రయాణించడము వారికి అనుకూలంగా ఉండేది. తరువాత కార్లు వచ్చిన అదే విధానము కొనసాగింది. అందుకే అమెరికాలో స్టీరింగ్ వీల్ ఎడమవైపు ఉండే వాహనాలు కుడివైపు ట్రాఫిక్ వ్యవస్థ అమల్లో ఉన్నాయి. ప్రస్తుత కార్ల తయారీ కూడా ఆయా దేశాల ట్రాఫిక్ విధానానికే అనుగుణంగా ఉంటుంది. ఎడమవైపు ట్రాఫిక్ ఉన్న దేశాల్లో స్టీరింగ్ కుడివైపు ఉంటుంది, కుడివైపు ట్రాఫిక్ ఉన్న దేశాల్లో స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది. దీంతో డ్రైవర్ రహదారి మధ్య భాగాన్ని స్పష్టంగా గమనించగలుగుతాడు. ప్రస్తుతము ప్రపంచంలోని దాదాపుగా 3/2 దేశాలు కుడివైపున ట్రాఫిక్ను అనుసరిస్తుండగా 3/1 దేశాలు మాత్రమే ఎడమవైపు ట్రాఫిక్ను పాటిస్తున్నాయి. అయితే

0: మన దేశము, జపాన్ వంటి అధిక జనాభా ఉన్న దేశాలు ఎడమవైపు ట్రాఫిక్ను కొనసాగిస్తున్నాయి.
1: గాల్లో నుంచి దూసుకువచ్చే పిడుగులు భూమిపై విధ్వంసం సృష్టిస్తాయి. మరి అదే గాల్లో ఎగిరే విమానాలపై పిడుగులు పడతాయా, ఇలా విమాన ప్రమాదాలు జరుగుతాయా, ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఆ సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే భారీగా వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడడంతో ప్రాణనష్టం జరుగుతోంది. వర్షాకాలంలోనే కాదు, ఎండాకాలంలోనూ వర్షాలు కురిసినా పిడుగులు పడుతుంటాయి. దీంతో మనుషులే కాదు, మూగజీవాలు చనిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆకాశంలోని నేలపైకి దూసుకువచ్చే పిడుగులు వేల డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఆ వేడికి అది పడిన చోటే కాదు, దాని చుట్టుపక్కల కొంత దూరంలో ఉన్నవన్నీ కాలిపోతాయి. ఇంత పవర్ఫుల్గా ఉండే పిడుగులు ఆకాశంలోనే ఉత్పత్తి అవుతాయి. అలాంటిది గాల్లో ఎగిరే విమానాలను హెలికాప్టర్లపై పడవా, భూమిపైనే పడతాయా అనే డౌట్ చాలామంది

చూస్తూనే ఉన్నాం. ఆకాశంలోని నేలపైకి దూసుకువచ్చే పిడుగులు వేల డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఆ వేడికి అది పడిన చోటే కాదు, దాని చుట్టుపక్కల కొంత దూరంలో ఉన్నవన్నీ కాలిపోతాయి. ఇంత పవర్ఫుల్గా ఉండే పిడుగులు ఆకాశంలోనే ఉత్పత్తి అవుతాయి. అలాంటిది గాల్లో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లపై పడవా, భూమిపైనే పడతాయా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. భూమిపై పడినట్లే గాల్లో ఎగిరే సమయంలో విమానాలపై కూడా పిడుగులు పడతాయి. ఇలా ఒకటి రెండు కాదు, ఏడాదికి దాదాపు 1000కి పైగా విమానాలు పిడుగుపాటుకు గురవుతుంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంత ప్రమాదకరమైన పిడుగులు పడినా విమానాలకు, అందులో ప్రయాణిస్తున్న వారికి ఏమీ కాకపోవడానికి కారణం వాటి నిర్మాణమే. విమానాలను పిడుగులను తట్టుకునేలా ప్రత్యేక టెక్నాలజీతో చాలా దృఢంగా నిర్మిస్తారు. మరి అసలు ఈ పిడుగంటే ఏమిటి, ఎలా ఏర్పడుతుంది? పిడుగు అనేది విద్యుత్ ప్రవాహం. ఆకాశంలోని మేఘాలలో పిడుగులు ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ విద్యుత్ ప్రవాహం భూమిపైకి దూసుకువస్తూ గాలిని వేడి చేస్తుంది. ఈ వేడి గాలి ప్లాస్మాగా మారి తీవ్రమైన కాంతిని, వేడిని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలో దాదాపు 27,000 సెల్సియస్కి పైగా వేడి పుడుతుంది. ఈ అధిక ఉష్ణోగ్రతే ప్రమాదాలకు కారణమవుతుంది. కానీ విమానాలను ఈ విద్యుత్ ప్రవాహాన్ని తట్టుకునేలా ప్యారడే కేజ్ సూత్రం ఆధారంగా రూపొందిస్తారు. అంటే గాల్లో ఎగురుతున్న విమానంపై పిడుగు పడినా ఆ విద్యుత్ ప్రవాహం లోపలికి వెళ్ళదు. విమానాన్ని ప్రత్యేకమైన లోహంతో తయారు చేస్తారు కాబట్టి ఇది విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అందువల్లే విమానంపై పిడుగులు పడినా బయటి భాగమే దాన్ని నియంత్రిస్తుంది. అందుకే బయట నుంచి బయటకే విద్యుత్ వెళ్ళిపోతుంది. ఇంకా ఏదైనా విద్యుత్ విమానంలో ప్రవహిస్తున్నా ల్యాండింగ్ సమయంలో అది ఎర్త్ అయ్యేలా రన్వే నిర్మాణం ఉంటుంది. అందుకే విమానంపై పిడుగులు పడినా లోపల ఉన్నవారికి తెలియదు, అందరూ సురక్షితంగానే ఉంటారు. మరి విమానంపై పిడుగు పడినట్లు తెలుస్తుందా అంటే విమానంలోని ప్రయాణికులకు పిడుగు పడినట్లు తెలియదు, కానీ పైలట్లకు మాత్రం ఆ విషయం అర్థమవుతుంది. పైలట్లకు మెరుగు కనిపిస్తుంది, చిన్న శబ్దం వినిపించవచ్చు, ఒక్కోసారి చిన్నపాటి కుదుపులకు గురికావచ్చు. దీన్ని బట్టి పిడుగు పడినట్లు పైలట్లు గుర్తిస్తారు. ఈ పిడుగుల వల్ల విమానాలకు ప్రమాదం జరగడం కానీ, లోపలున్న పరికరాలు దెబ్బతినడం కానీ, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడడం కానీ జరగదు. ఒక్కోసారి విమానాలపై బలమైన పిడుగులు పడినప్పుడు బయట భాగం కాస్త దెబ్బతినే అవకాశాలుంటాయి. ఇలా జరిగితే ఆ విమానాన్ని భద్రతా పరీక్షల తర్వాతే తిరిగి గాల్లో ఎగరడానికి అనుమతిస్తారు. కాబట్టి విమాన ప్రయాణ సమయంలో పిడుగులు పడతాయన్న భయం వద్దు. వర్షం కురుస్తున్న వేళ కూడా విమాన ప్రయాణం సురక్షితమే. మరి ఈ పిడుగుల వల్ల విమాన ప్రమాదాలు జరిగాయా అంటే, ఇప్పుడున్నంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేని సమయంలో విమానాల నిర్మాణం ఇంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. అందువల్ల అనేక ప్రమాదాలు జరిగేవి. పిడుగుల వల్ల కూడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. 1963 డిసెంబర్ 8 అమెరికాలో ఎగురుతున్న విమానంపై పిడుగు పడడంతో మంటలు చెలరేగి పేలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 81 చనిపోయారు. ఈ దుర్ఘటన తరువాత విమాన ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందులో భాగంగానే వాటిని మరింత బలంగా ఉండేలా రూపొందించారు. కాలానుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంతో వీటిలో భద్రతా ప్రమాణాలు పెరిగాయి. గతంలో కంటే విమాన ప్రమాదాలు చాలా తగ్గాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్తో పాటు పలు జాతీయ వైద్య సంస్థల్లో సేవలందించే అవకాశం కోసం దేశవ్యాప్తంగా 2218 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయబడింది. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం కోర్సులతో పాటు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగం, నర్సింగ్ సిలబస్ అపోసన పట్టిన వారు ఈ ఉద్యోగానికి ఎంపికవ్వడం సులువే. ఈ ప్రకటనలు తరచూ వెలువడుతూ ఉన్నాయి. అందువల్ల వీటినే లక్ష్యంగా చేసుకుంటే తక్కువ ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చు. అలాగే 2218 పోస్టుల్లో 80% మహిళలకే దక్కుతాయి, మిగిలిన 20% పురుషులతో నింపుతారు. ఆన్లైన్లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోనూ విజయులైన వారికి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అభ్యర్థుల ప్రాధాన్యత ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. ఇందులో 80 సబ్జెక్టులకు సంబంధించినవే ఉంటాయి. మిగిలినవి 20 జనరల్ నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి అడుగుతారు. ప్రతి సరైన జవాబుకు 1 మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి మార్కులో 3వ వంతు తగ్గిస్తారు. పరీక్ష కాల వ్యవధి 90 నిమిషాలు ఇస్తారు. దీన్ని 5 సెక్షన్లుగా విభజించారు. ఒక్కో సెక్షన్లో 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి సెక్షన్ నుంచి 18 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హతకు జనరల్, ఈడబ్ల్యూఎస్ 50%, ఓబీసీలు 45%, ఎస్సీ ఎస్టీలు 40% మార్కులు పొందాల్సి ఉంటుంది. దివ్యాంగులైతే కేటగిరీని అనుసరించి అదనంగా మరో 5% సడలింపు పొందుతారు. సబ్జెక్టు విభాగంలో అడిగే ప్రశ్నలన్నీ బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల సిలబస్ నుంచే ఉంటాయి. అందువల్ల ఈ పాఠ్యపుస్తకాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు. అలాగే గతంలో నిర్వహించిన పరీక్షల ప్రశ్న పత్రాలు సాధన చేసిన వారు అధిక మార్కులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్స్ విషయానికి వస్తే ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారి జాబితా నుంచి కేటగిరీ వారీగా ఉన్నటువంటి ఖాళీలకు 5 రెట్ల మందిని మెయిన్స్కు ఆహ్వానం కల్పిస్తారు. ఇందులో 160 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. అవి కూడా బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచే ఉంటాయి. ప్రిలిమ్స్తో పోలిస్తే ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు తగ్గిస్తారు. ఈ పరీక్ష వ్యవధి 3 గంటలు ఉంటుంది. దీన్ని 4 సెక్షన్లుగా విభజించారు. ఒక్కొక్క సెక్షన్లో 40 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ల వారి వ్యవధి 45 నిమిషాలు ఉంటుంది. ఇందులో అర్హతకు జనరల్, ఈడబ్ల్యూఎస్లు 50%, ఓబీసీలు 45%, ఎస్సీ ఎస్టీలు 40% మార్కులు పొందాల్సి ఉంటుంది. దివ్యాంగులైతే వారి కేటగిరీని అనుసరించి అదనంగా 1/5% సడలింపు పొందుతారు. పరీక్షలో అర్హత సాధించిన వారి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తారు. దీనికి పే లెవెల్ 7 ప్రకారం 44,900 మూల వేతనం లభిస్తుంది. డిఏ, హెచ్ఆర్ఏ అదనంగా ఉంటుంది. మొదటి నెల నుంచే సుమారుగా 85,000 వేతనం వీరు అందుకోవచ్చు. నోటిఫికేషన్లో 2218 పోస్టులు ప్రకటించినప్పటికీ నియామకాల సమయానికి వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎంతో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు గడువు తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాలు సడలింపు ఇస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://aims.exams.ac.in https://aims

0: exams.ac.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ ఆగస్టు 13, 2026. దరఖాస్తు ఫీజుగా జనరల్ ఓబీసీ అభ్యర్థులు 3,000, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2,400, దివ్యాంగులు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ప్రిలిమ్స్ స్టేజ్ 1 పరీక్షను సెప్టెంబర్ 12, మెయిన్స్ స్టేజ్ 2 పరీక్షను సెప్టెంబర్ 30 నిర్వహిస్తారు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ ఆగస్టు 13, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాన ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం.

కార్యక్రమంలో ముందుగా మనుషులంతా మారాలి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాట. సాహిత్యం అందించారు దశరథ్, సంగీతం కేవి మహాదేవన్. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుంచి ఎలుడూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోజిత్, రాజ్కుమార్, లావణ్య, వంశీ.

కార్యక్రమం తర్వాత కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చేనికరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, లక్ష్మి, సంపత్ కుమార్, రామచందర్, సనా, హజీరా, ధన్యశ్రీ, హృత్విక్ రాజ్, రాజ్కుమార్, ఇంకా సన్యారాణి వీరంతా కోరుతున్న పాట మనం చిత్రం నుండి శ్రేయ ఘోషాల్, అశ్వన్హర పాడిన పాటను

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
4: 9989 6790 76.
3: మరొక నెంబర్ 7989 70158.

మజ్ను ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నవారు సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, ఇంకా హనుమంతరావు వీరంతా కోరుతున్నారు. ఆడపడుచు చిత్రంలో టిఆర్ జయదు సుశీల ఆల్పించిన ఈ పాటను. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు దాశరథి, సంగీతం టి చలపతిరావు.

ఎల్లుండి బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, భవిత, కృష్ణ, కృష్ణచరిత, రాధపాసి, భోవపాసి, రోహిత్ పాసి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్నారు ఆదర్శ కుటుంబం చిత్రం నుండి. ఘంటసాల పి. సుశీల ఆలపించిన ఈ పాటను

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మ లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
5: శ్రోతలు 100.1 MHz పై కిన్నెర లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భర్మ క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిషా, షరీఫ్ ఖాన్, ఇంకా ఆలీం పాషా వీరు కోరుతున్నారు బావ నచ్చాడు ఈ చిత్రం నుండి హరిహరన్ సుజాత ఆలపించిన ఈ గీతానికి సాహిత్యం అందించారు చంద్రబోస్, సంగీతం MM కిరవాణి.

అక్షయ్ వీర్ కోరుతున్నారు. చందమామ ఈ చిత్రం నుండి కార్తీక్ ఎంఎం శ్రీలేఖ ఆలపించిన ఈ పాటను

కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్.

0: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమం తర్వాత పట్ట చక్రం. చక్రం చిత్రం నుండి చక్రి పాడిన పాట. ఈ చిత్రాన్ని వినిపించమని కోరుతున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాష్ నగర్ నుండి సిరిపురం రాజేష్, అనసూర్య, శ్రావణి, పూర్ణచందర్, ఉమాదేవి శ్యామ్, శ్రీనివాస్ కుమార్, కార్తిక్, హర్షవర్ధన్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దే, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: வாட்ஸ்அப் நம்பர் 8367576757.
1: வாட்ஸ்அப் நம்பர் மறக்கசாரி 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

కిన్నెర లారి కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నప్రెడ్డి మండలం తొట్టిమప్పు గ్రామం నుండి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, కొరుసు, రేఖ, దేవరాజు వీరు కోరుతున్నారు కారుదిద్దిన కాపురం చిత్రం నుండి. ఎస్పీ బాల్ సుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాటను.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏక చిత్రంగాన శీర్షికన ఉషా కిరణ్ మూవీస్ వారి ఆనందం చిత్రం నుంచి పాటలు వింటారు. గానం చిత్ర, మల్లికార్జున్, టిప్పు, కల్పన, దేవిశ్రీ ప్రసాద్, సునీతారావు, సుమంగళి. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చారు. మరి వినండి ఉషా కిరణ్ మూవీస్ వారి ఆనందం చిత్రం నుంచి పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగాన శీర్షికన ఉషా కిరణ్ మూవీస్ వారి ఆనందం చిత్రం నుంచి పాటలు విన్నారు. గానం చిత్ర, టిప్పు, ప్రతాప్, మల్లికార్జున్, కల్పన, సునీతారావు, సుమంగళి. సాహిత్యం అందించారు సినివేనల సీతారామ శాస్త్రి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మాంగళ్యబంధం చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట.

మంగమ్మ గారి మనవడు ఈ సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన పాట వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం కెవి మహదేవన్.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా,
0: ప్రత్యేక ఆఫర్లా,
1: విద్యా సంస్థ అడ్మిషన్లా,
0: ఆసుపత్రి సేవలా,
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు మల్లె ముగ్గలు, ఈ సినిమా నుండి.

ఎస్పీ కొదండపాణి సంగీత సారథ్యంలో డాక్టర్ సిఎన్ఆర్ సాహిత్యానికి ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు మంచి మిత్రులు ఈ సినిమా నుండి.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701585.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. నీరాజనం ఈ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

మీరు విన్నా ఈ పాట మల్లీశ్వరి చిత్రం నుంచి. కార్యక్రమం ఇప్పుడు వినండి సూరిగాడు, ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

0: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రం కోసం ఆద్నాన్ సమీ, శ్వేత పాడిన పాట.
1: Let's go out, man. Your place?

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989705858.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ज्यादा आपका मेडल उनको इंस्पायर करता है.
1: India finished at the fourth spot on the medal table during the games held between 23rd July and the 2nd of this month at Glasgow in Scotland. Indian athletes won 39 medals, including 13 gold, 17 silver and 9 bronze across various sports. Prime Minister Narendra Modi has urged citizens to participate enthusiastically in the Har Ghar Tiranga movement and renew their collective resolve to contribute towards building a Vikasit Bharat. In a social media post, Mr. Modi said, "Our tricolour is our pride and a constant source of inspiration to always give our best for the nation." The Prime Minister said he is glad that this year's efforts are dedicated to Vande Mataram, and that too at a time when we are marking its 150th anniversary. The Har Ghar Tiranga movement is gaining momentum across the nation. In Maharashtra, the Har Ghar Tiranga campaign has begun with patriotic fervor. Tiranga rallies were organized in various districts of Maharashtra, including Bid, Thane and Buldhana. In Manipur, Chief Minister Yamnam Khemchand participated in the campaign from his residence. He urged the people to recognize themselves as Indians first, then a Manipuri. The gross merchandise value of the government e-marketplace GeM has increased from 422 crore rupees to over 1,55,000 crore rupees in the last decade. In a social media post, Union Minister of Commerce and Industry Piyush Goyal said over 12 lakh micro and small enterprises, including more than 2 lakh led by women, and over 42,000 startups are registered on the portal. He added that GeM is emerging as a key driver of self-reliance that is also strengthening the foundation of a Vikasit Bharat. The Indian Navy, U.S. Navy Explosive Ordnance Disposal, EOD, exercise 2026 will be conducted at Southern Naval Command, Kochi, from today till the 14th of this month. The Defense Ministry said the bilateral exercise aims to enhance interoperability and strengthen professional cooperation between the specialist diving and EOD teams of the two navies. Benchmark domestic equity indices were trading marginally higher in the forenoon session today. The Sensex rose 52 points to 78,552, while the Nifty added 11 points to 24,581 when reports last came in. The Intermeteorological Department has issued an orange colour warning for heavy to very heavy rainfall over East Rajasthan, Himachal Pradesh, Uttarakhand and West Madhya Pradesh today. Heavy rainfall is also expected over Haryana, Chandigarh, Punjab, Uttar Pradesh, Bihar, Vidarbh and parts of Northeast India today. And with that we end this news bulletin.
2: Akashavani Kottagudem Kendram.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో నిషిత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు.

మీరింతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం విన్నారు. నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. చేనేత కార్మికులు ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని జాతీయ చేనేత డిజైన్ సదస్సులో వక్తలు సూచించారు. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపైన ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న ఎన్కే ప్రేమచంద్రన్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్య అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం కారణంగా ప్రేమచంద్రన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఈ రోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెడుతుంది. వాటిలో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల అభివృద్ధి బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లు బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించడానికి, డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా దాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుంది.

0: టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు 2022 కూడా సభ పరిశీలన ఆమోదం కోసం జాబితాలో చేర్చారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికలను కూడా సభకు సమర్పించారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్ 0 ఓవర్ చేపట్టారు. భారతీయ జనతా పార్టీకి చెందిన తరుణ్ జుగ్ పంజాబ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి, పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసన ముప్పు అంశాన్ని ప్రస్తావించారు. పంజాబ్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఇది రాష్ట్రంలో నేర కార్యకలాపాలు క్రమంగా పెరగడానికి కూడా దోహదం చేస్తుందని ఆయన ఆరోపించారు. అధికంగా డ్రగ్స్ వల్ల 1 సంవత్సరంలోనే 89 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలియజేశారు. అయినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ బెడదని అరికట్టడానికి ఎలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని తరుణ్ చుగ్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన బాబుభాయ్ జసంగ్భాయ్ దేశాయ్ మాట్లాడుతూ, గుజరాత్లో చందీపురా వైరస్ వ్యాధి అంశాన్ని లేవనెత్తుతూ ఆ వ్యాధిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐకి చెందిన సంతోష్ కుమార్, భారతీయ జనతా పార్టీ సభ్యుడు బిశ్వజిత్ సిన్హా, డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ప్రజా ప్రాముఖ్యత గల అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ సభ్యుల నినాదాలు సభలో గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో ఈ సమావేశంలో పంచుకున్నారు. రిబ్బన్లు కట్ చేయడం ద్వారానే ప్రతిష్ట రాదని, ఒక క్రీడాకారుడు స్ఫూర్తితో ఆడడం ద్వారా ప్రతిష్ట లభిస్తుందని మోదీ క్రీడాకారులతో మాట్లాడుతూ చెప్పారు. ఖేలో ఇండియా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు.
1: స్పోర్ట్స్ వ్యవస్థ ఏక్ బాత్ లేకిన్ దేశ్ మెడల్ తబ్ ప్రాప్త కర్తా హై జబ్ దేశ్ మే స్పోర్ట్స్ కల్చర్ బన్తా హై. దోస్తో ఆప్నే బహుత్ బడా కామ్ కియా హై, దేశ్ కా నామ్ రోషన్ కియా హై, ఆప్కో మే బహుత్ బధాయి దేతా హూం ఔర్ ఆప్ విశ్వాస్ కీజియే ఆగే భీ ఆప్ విజయీ హోంగే ఔర్ ఫిర్ సే ఏక్ బార్ యహీ పర్ హమ్ మిలేంగే. బహుత్ బహుత్ ధన్యవాద్, బహుత్ బహుత్ శుభకామనా.
0: దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చనుతో మాట్లాడుతూ, ఆమె విజయం భావితరాలకు అపారమైన స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిలి ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23 నుంచి ఈ నెల 2 తేదీ వరకు జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతీయ చేనేత కార్మికులు, డిజైనర్లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి, మారుతున్న మార్కెట్ పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలని జౌళి శాఖ కార్యదర్శి నీలం షామీరావు ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డిజైనర్స్ కాన్క్లేవ్ ప్రారంభ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చేనేత రంగంలో డిజైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవచ్చని చెప్పారు. ఆధునిక డిజైన్ పోకడలు, అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, డిజైనర్లను ఈ సందర్భంగా కార్యదర్శి అభినందించారు. దేశభక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్తం చేస్తున్న ప్రచారంలో భాగంగా నాగాలాండ్ రాష్ట్రం కోహిమాలో ఈరోజు హర్ ఘర్ తిరంగా 2-వీలర్ ర్యాలీ నిర్వహించారు. నాగాలాండ్ ఉన్నత విద్యా పర్యాటక శాఖ మంత్రి తేమ్జే నిమ్నా ఆలోంగ్ కోహిమాలో ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ, 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో యువత జాతీయ పతకం పట్ల గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ఈరోజు జార్ఖండ్ శాసనసభ విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం వారు జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి శాసనసభ వైపు మార్చ్ ప్రారంభించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతుంది.

0: జరుపుతున్న ఈ విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఈవేళ 17 రోజులు కొనసాగుతున్నాయి. సిబిఐ ఈ అవకతవకలపై దర్యాప్తు జరపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విద్యార్థుల డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వస్తువుల విలువ గత దశాబ్దంలో 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. మహిళల నేతృత్వంలో 2 లక్షలకు పైగా సంస్థలతో సహా 12 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు 42,000కు పైగా స్టార్టప్లు ఈ జెమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నాయని గోయల్ తెలియజేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అట్టడుగు స్థాయి సాధికారత అనేది ప్రభుత్వానికి లక్ష్యమని ఈ సంఖ్యలు నిరూపిస్తున్నాయని గోయల్ పేర్కొన్నారు. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో ఈదురు గాలులు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాబోయే రోజుల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉండడంతో అక్కడున్న పలు ప్రాంతాలు జలమయమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బలసూర్లో ఉప్పొంగి పొరులుతున్న జల్కా నదితో పాటు వైతరణి, సలాంది, కాణి నదులకు ఇప్పటికే వరదలు రావడంతో ఒడిశాలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరద సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అసోంలో కూడా వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సహాయ రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. బ్రిక్స్ సాంస్కృతిక బృందానికి చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు మధ్యప్రదేశ్లో భీంబెట్కర్ రాతి గుహలను నిన్న సందర్శించారు. సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, రష్యా, చైనాతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొని అక్కడి గుహల్లో 1000 సంవత్సరాల నాటి రాతి చెక్కడాలను చూసి ఆది మానవుల జీవన విధానం గురించి తెలుసుకున్నారు. విశేషాలు మరొకసారి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జెమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కను విను అను ప్రసంగం వింటారు.
2: పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నడిమిటి పని నాటకము అన్న శంకరాచార్యుల వారి మాట అక్షరాల నిజమని అందరూ అంగీకరిస్తారు. బ్రతికున్నంత వరకు ఆడేదంతా నాటకమన్నారు. బతకడం వేరు, జీవించడం వేరు. నేను, నా కుటుంబం, నా సంపాదన, నా భోగం ఇలా అనుకోవడం, బతకడం ఇంతేకాదు, ఇది కాక వేరే ఉన్నదానికోసం తపించడం, అన్వేషించడం, జీవించడం. ఆ వేరే అనేదే జీవన తరువుకు తల్లివేరు. అదే ఆదర్శవంతమైన జీవితం. విను, కను, అను అనే 3 ధర్మసూత్రాలే జీవన సాఫల్య మంత్రాలని విఘ్నులు చెబుతారు. ఎదుటివారు చెప్పేది ముందు శ్రద్ధగా, ఏకాగ్రతతో, ఆసక్తిగా వినాలి. అది ప్రవచనం, హితవు, బోధన, సూక్తి, సలహా, సూచన ఇలా ఏదైనా కావచ్చు. అలా వింటే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, పుష్కలమైన జ్ఞానం సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, చెప్పేవారిని గౌరవించినట్లు కూడా అవుతుంది. అందుచేత అలక్ష్యం చెయ్యకుండా సాటివారి మాటలు వినాలి. ఇక 2వ సూత్రం కనడం, అంటే చూడడం, పరిశీలించడం, చదవడం, అధ్యయనం చేయడం. పుస్తకాలు చదవాలి, ఎదుటి మనిషిని చదవాలి. సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, నైతిక పరిస్థితులన్నీ అవగాహన చేసుకోవాలి. ప్రయోజనకరమైన విషయ పరిజ్ఞానాన్ని సాధించాలి. ప్రత్యక్షంగా చూస్తేనే దేనిపై అయినా నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగినప్పుడు ఎవరైనా ఆర్థిక సహాయం చేయవచ్చు, స్నేహం చేయవచ్చు. నిజమైన స్నేహానికి ప్రతీక త్యాగం.

ఆలోచించి ఆలస్యంగానైనా మంచి మనిషితో స్నేహం చెయ్యాలి. ఓసారి స్నేహం చేశాక సుఖమైనా దుఃఖమైనా ఆ స్నేహితుణ్ణి భరించాల్సిందే. పరిశీలన వల్ల మంచి చెడుల లక్షణాలు అర్థమవుతాయి. మంచి కోసం చేసే ప్రయత్నంలో ఓటమైనా అది గెలుపే అవుతుంది. అనుభవసారం పరంగా గ్రాహ్యమవుతుంది. ఆదర్శమూర్తుల స్ఫూర్తి లభిస్తోంది. ధర్మం వలన దానం విలువ తెలుస్తుంది. ఎంత సంపాదించావు అనే ప్రశ్న మూర్ఖుణ్ణి ప్రశ్నిస్తే సంపాదించిన దాంట్లో ఎంత దానం చేశావు అనేది వివేకవంతుని ప్రశ్న. దీనికి సంతృప్తికరమైన సమాధానం చెప్పే అర్హత సంపాదించుకోగలగడమే అసలైన సంస్కారం. నీ దగ్గర ధనం ఉంటే ధనవంతుడివి అంటారు. ఆ ధనంతో ఇతరుల కష్టాలు తీరిస్తే భగవంతుడివి అంటారు అని అరవింద సూక్తి. అందుకే నేటికీ కర్ణుడు, బలిచక్రవర్తి, శిబి, రంతీదేవుడు, రధీచి, భగీరథ ఇలాంటి వారంతా చిరస్మరణీయులుగా చెప్పుకుంటాం. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు 100 మంది ఉన్నా తక్కువే. ప్రేమిస్తే ఏం పోతుంది అహం తప్ప, సేవిస్తే ఏం పోతుంది అశాంతి తప్ప, ఆదరిస్తే ఏం పోతుంది అవివేకత తప్ప. శ్రీరాముడు మానవులనే కాదు, పశుపక్షాదులను, నిమ్నవర్గీయులను, శరణువేడిన శత్రువులను కూడా ప్రేమించేవాడు. మనల్ని బలవంతుల్ని చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించాలి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను నిరోధించాలి. మానవ సంబంధాలన్నీ ఎప్పుడూ క్షీణపరుచుకోకూడదు. అనుబంధాలు సుగంధాల గ్రంథాలు, వాటిని దూరం చేసుకోకూడదు. ఇక 3వ సూత్రం, అనడం అంటే మాట్లాడడం. విన్న తరువాత సాకల్యంగా అధ్యయనం చేసిన తరువాతనే మాట్లాడాలి. మాట మరుమల్లెల మూట, తీపి తేనెల ఊట, పారిజాతాల తోట, ప్రఖ్యాతికి కోట. వాక్భూషణమే సర్వతోత్కృష్టమైన భూషణమన్నారు. నోరు జారితే పోరు పట్టుకుంటుంది. నాలుక మీది మాటలకు మనం యజమానులం. నాలుక దాటాక వచ్చే మాటలకు బానిసలమవుతాం. ఆచీతూచి 10 సార్లు ఆలోచించి పలికే మాట పగడం, లేకపోతే జగడమే. మనసులో మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మంచి మాటలే వస్తాయి. గ్రంథ పఠనం వల్ల, ప్రవచన శ్రవణం వల్ల, సత్సంగాల వల్ల సుభాషితాలు ప్రకాశిస్తాయి. పశువు తిన్నది మాత్రమే నెమరు వేస్తుంది, మనిషి విన్నది నెమరు వేసుకోవాలి. జీవితంలో ఓడిపోయేది ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, మరొకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఒక్కొక్కప్పుడు మాట్లాడకుండా మౌనం పాటించడం కూడా సమస్యలు వాటంతట అవే సమసిపోతాయి. మాట ప్రమోదాన్ని సృష్టిస్తోంది, ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. పవిత్ర వాక్కు ఉన్నచోటనే పరమాత్మ ఉంటాడు. సాటివాడి మాట సౌజన్యంగా ఉంటే బహిరంగంగా మెచ్చుకోవాలి. తప్పు కనిపిస్తే ఏకాంతంగా మందలించాలి. ఇది బుద్ధిమంతుల లక్షణం. మనం సలహాలు అడగదలుచుకుంటే ఆయా రంగాలలో నిష్ణాతులైన వారినే అడగాలి. భగవాన్ని పంచాంగం చూడమంటే మధ్యాహ్నమే మరణమంటాడు. ఎదుటివారి సుఖం, శాంతి, ఆనందం, సంతృప్తి కలిగించే మాట వినిపించాలి. శ్రీరామచంద్రుడు మితభాషి, స్మితభాషి, హితభాషి. ఎవరితో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలిసినా స్థితప్రజ్ఞుడు. జయంతితే సుకృతినః రససిద్ధ కవీశ్వరః అంటాడు భర్తృహరి. రససిద్ధులైన కవీశ్వరుల కీర్తి, శరీరానికి వృద్ధాప్య మరణాలను గురించి భయమే ఉండదు. వారికి సర్వదా సంపూర్ణ విజయమే. మనిషి మరణిస్తే అయ్యో పాపం అనిపించుకోవాలి, అమ్మయ్యా శని వదిలింది అని అనిపించుకోకూడదు. బ్రతక నేర్చినవాడు మనిషి, జీవించడం నేర్చినవాడు మహామనిషి. చెప్పాలనుకున్న మాటలు ఎదుటివారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఓసారి బేరీజు వేసుకోవాలి. దీనివల్ల అవసరమైన వాదనలు తగ్గుతాయి. కోపం, బాధ, ఉద్వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మాట్లాడడం వల్ల మాటలు తడబడతాయి. తప్పుగా అర్థం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడడం మంచిది. కొత్త వ్యక్తులతో, పరిచయస్తులతో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత వివరాలు, నివాసం, ఉద్యోగ వివరాలను పూర్తిగా వెల్లడించకుండా ఉండడమే సురక్షితం. ఏదైనా క్లిష్టమైన విషయం గురించి మాట్లాడేటప్పుడు హడావిడిగా కాకుండా నెమ్మదిగా స్పష్టమైన భాషను ఉపయోగించి మాట్లాడాలి. కాబట్టి వాక్కు అనేది చాలా బలమైనది. ప్రతి మాటను మాట్లాడే ముందు ఆలోచించడం. మాటలు లేని చోట మౌనమే సమాధానం. మాట్లాడే ముందు ఆలోచించండి, ఆలోచించే ముందు చదవండి. మీ మాటలు మౌనం కంటే మెరుగ్గా ఉంటేనే మాట్లాడండి, లేదండి.

0: మౌనంగా ఉండండి. జ్ఞాని ఏదైనా చెప్పాలని మాట్లాడతాడు, మూర్ఖుడు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతాడు అన్నాడు ప్లేటో. నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే నీకు అంత విలువ దొరుకుతుంది. అందుకే పెద్దలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అంటారు.
1: మీరింతవరకు కను విను అను ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం పుస్తక పఠనం, ఒక మంచి అలవాటు ప్రసంగం వింటారు.
2: పుస్తకం మనకు అత్యంత ప్రియనేస్తం. పుస్తక పఠనం ఒక అలవాటుగా మారాలి. మనిషిని సన్మార్గం వైపు నడిపించేది జ్ఞానకాంక్ష. అణువు నుంచి అంతరిక్షం వరకు అన్ని జ్ఞానతృష్ణకు ప్రతీకలే. మన మనస్సును మేధస్సును నిరంతరం నిత్య యవ్వనంగా ఉంచగలిగేది జ్ఞానార్జనే. ఈ జ్ఞానార్జనకు ఉపకరించేదే పుస్తక పఠనం. పుస్తక పఠనం మనలో మేధోపరమైన వికాసానికి విశేషంగా తోడ్పడుతుంది. నిజానికి ఆధునిక కాలంలో మన చదువులన్నీ సంపాదనకు పనికి వచ్చేవే కాని జీవితానికి ఉపయోగపడేవి కావు. ఈ రోజుల్లో చాలామంది డిగ్రీల పరంగా చదువరులే, కాని వ్యక్తిత్వ పరంగానూ విలువల పరంగానూ నడవడిక పరంగానూ అజ్ఞానులే. అందుకే మన జీవనయానం నిస్తేజంగా నిర్వీర్యంగా సాగుతుంది. మనోవికాసానికి ఏమాత్రం తోడ్పడలేని పుస్తకాలతో మన మనసులు నిండిపోతున్నాయి. నలుగురితో ఎలా నడుచుకోవాలో, విధి నిర్వహణలో పై అధికారులతో ఎలా ప్రవర్తించాలనే వివేకం చతురత అలవడాలంటే గొప్ప సాహిత్యం చదవాలి. కనీసం రోజుకు ఒక గంట అయినా మంచి పుస్తకాన్ని చదివే అలవాటు చేసుకోవాలి. కాలేజీల్లోనూ స్కూళ్లలోనూ గ్రంథాలయాలుంటున్నాయి, కాని ఎంతమంది విద్యార్థులు వాటిని ఉపయోగించుకుంటున్నారంటే వేళ్లమీదనే లెక్కబెట్టవచ్చు. సాంఘిక దూరాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపిన తొలి జర్నలిస్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు పుస్తకాలను చాలా ఆసక్తిగా చదివేవారు. ఒకసారి ఆయన పుస్తకాల షాపులో మంచి పుస్తకాన్ని చూశారు. అది కొని చదవడానికి ఆయన వద్ద డబ్బులు లేవు. ఎలాగైనా ఆ పుస్తకాన్ని చదవాలనే పట్టుదల ఉంది. దీంతో స్కూల్ ఫీజు కట్టమని తల్లి ఇచ్చిన డబ్బును ఆ షాపు యజమానికిచ్చి ప్రతిరోజు ఆ షాపులోనే కూర్చుని పుస్తకాన్ని చదివి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న కందుకూరి తల్లి ఆయనను మందలించి మరికొన్ని డబ్బులు ఇచ్చి ఆ పుస్తకాన్ని కొని ఇచ్చిందట. మంచి పుస్తకాలను చదవబట్టే ఆ మహనీయుడు సాంఘిక దూరాచారాలకు వ్యతిరేకంగా ఆనాడు ఉద్యమించగలిగాడు. మంచి పుస్తకం ఆలోచన దృక్పథాన్నే మార్చివేస్తుంది. పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచే వాళ్లందరూ పుస్తక పఠనం ఒక అలవాటుగా చేసుకుంటారు. అందుకే ప్రశ్న ఏ రూపంలో ఇచ్చినా వారు తికమక పడకుండా చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. సబ్జెక్టుపై సంపూర్ణ పట్టు లభించాలన్నా చిన్నప్పటి నుంచి పుస్తకాన్ని చదివే అలవాటు ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కనుగొనే కొత్త కొత్త విషయాలకు వారు ఆ సబ్జెక్టుపై ఏర్పరచుకున్న సంపూర్ణ అవగాహన కారణం. చిన్నప్పటినుంచి పిల్లలకు బొమ్మల కథలు చదివి వినిపిస్తుంటే తప్పకుండా వారికి పుస్తకాలు చదివే అలవాటు ఏర్పడుతుంది. ఈనాడు అన్ని రకాల పుస్తకాలు వరదలా పొంగి పొర్లుతున్నాయి. అయితే మంచి పుస్తకం మనము ఎంచుకోవాలి. చెడు పుస్తకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. అలాంటి చెడు పుస్తకాలు చదవడం ద్వారా మన మనసుల్ని పాడు చేసుకుని అపాయంలో చిక్కుకుంటే తీవ్రంగా నష్టపోతాం. తమకు తాము ఎంత హాని చేసుకుంటున్నారో గమనించాలి. చెడు పుస్తకాలను చదవడం ద్వారా మన మనసు లోతుల్లో ఉండే చైతన్యరహితమైన పొరల మీద పడే ముద్రలు మన ప్రవర్తనలోనూ మనసులోనూ కలిగే రకరకాల అలజడులకు కారణమవుతాయి. ఫలితంగా లక్ష్యం గమ్యం అంటూ లేకుండా మనసు పరుగుపడుతుంది. ఆధునిక ప్రసార మాధ్యమాల ద్వారా పుస్తక పఠనం అనేది రానురాను తగ్గిపోతుంది. మనసును నియంత్రించుకుంటే టీవీలు లాంటి ప్రసార మాధ్యమాలు మనల్ని ఏమీ చేయలేవు. మనో నిగ్రహానికి పుస్తక పఠనం అనేది గీటురాయి. మంచి శీలం వ్యక్తిత్వం రూపొందించుకోవాలంటే మంచి విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను, మంచి ఆలోచనలు పెంచే ఉత్తేజాన్నిచ్చే మంచి సాహిత్యాన్ని చదివే అలవాటు చేసుకోవాలి. మన అవసరాలకు అనుగుణంగా ఆచరించడానికి వీలుగా ఆశావాహ దృక్పథాన్ని ఉన్నతమైన ఆలోచనలకు మనకు ఆహారంగా ఇచ్చే పుస్తకాలు ఎంతో అవసరం. పాజిటివ్ ఆలోచనలు మనలో ఏ రోజు అయితే పెంపొందుతాయో ఆనాటి నుంచే మన నడవడిలో మార్పు వస్తుంది. మహాత్ములైన వారి జీవిత చరిత్రలు, బోధనలు, శాస్త్రాలు మనసులోని ఉత్సుకతను తృప్తిపరిచి మంచి నడవడిక పెంపొందడానికి సహాయపడతాయి. పొరపాట్ల నుంచే పాఠాలు నేర్చుకుంటాము. జీవితమనేది ఆడుకునే చిల్లర వస్తువు కాదు. దేవుడిచ్చిన అమూల్య బహుమతి ఈ మానవ శరీరం. చిన్న చిన్న విషయాల కోసం నాశనం చేసుకోవడం తెలివి తక్కువ పని. నేను తప్పు చేశాను.

0: పాపిని అనుకుంటూ వాళ్లే మళ్లీ మళ్లీ తప్పులు చేయడం అవివేకం. ప్రతి మనిషి అజ్ఞానంతో కొన్ని పొరపాట్లు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకోవచ్చు. మళ్లీ మళ్లీ అలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ ప్రపంచంలో కోట్లాది మంది పిడికడు మెతుకుల కోసం బ్రతుకు పోరాటం సాగిస్తున్నారు. నిలువ నీడలేక రోజులు గడుపుతున్నారు. అలాంటి కష్టాలు కన్నీళ్లు దరిచేరకుండా మన అవసరాలను తీరుస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞులై వారి ఆశలు ఆకాంక్షలు తీర్చకుండా ఇలాంటి విపరీతపు పోకడలు పోవడం ఎంతవరకు సమంజసం? మన ప్రవర్తన ప్రవృత్తిని మార్చుకోవడం ద్వారానే మొత్తం వ్యక్తిత్వాన్ని మార్చుకోగలం. రత్నాకరుడు వాల్మీకిగా మారడం మనకు తెలియని విషయం కాదు. తప్పులు చేయని వారు, తప్పటడుగులు వేయని వారెవ్వరూ ఉండరు. మనమందరం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. అయితే భవిష్యత్తు మాత్రం మన చేతుల్లోనే ఉంది. జరిగిన తప్పు మళ్లీ మళ్లీ జరగకుండా చేసుకునే అవకాశాన్ని భవిష్యత్తు ఎప్పుడూ కల్పిస్తూనే ఉంటుంది. అలాంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే ప్రథమ కర్తవ్యంగా భావించాలి. నిత్య జీవితంలో మన మనసు తరచూ కలతకు లోనవుతూ ఉంటుంది. వేగవంతమైన నేటి సమాజంలో మనసు ఎంత ప్రశాంతంగా ఉంచగలిగితే అంత మంచిది. గతంలో జరిగిపోయిన తప్పులు, అవమానాలు, నిర్ణయాల గురించి ఆలోచించడం మొదలు పెడితే మరోసారి ఆ బాధను అనుభవించడం తప్ప ఫలితం శూన్యం. తప్పు చేయడం మానవ సహజం. దాన్ని సరిదిద్దుకుని ముందుకు సాగడం మంచి లక్షణం. గోడ తప్పు చేయదు, ఎందుకంటే అది మనిషి కాదు కాబట్టి అని స్వామి వివేకానంద అంటారు. గతాన్ని మరిచి గమ్యం వైపు సాగాలి. అందుకు కావలసింది మనోబలం, మనోనియంత్రణ. మనమీద మనకు విశ్వాసం కలిగినప్పుడే ఈ రెండూ అలవడతాయి. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవడం తెలివైన వాళ్ల లక్షణం. మూర్ఖులు మాత్రమే వ్యతిరేక ఆలోచనలు చేస్తూ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తారు. పాజిటివ్ థింకింగ్ అనేది ఆలోచన తీరులో మార్పులు తెచ్చి మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సముద్రపు అలలు భయంకరంగా లేస్తాయి. అయితే అలాంటి అలలపైనే చాకచక్యంగా తెప్పమీద తేలుతూ సర్ఫింగ్ నిపుణులు ఆడతారు. అలాంటి చాకచక్యం వారికే కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. తప్పులు మనకు కనువిప్పు కలిగిస్తాయి. తప్పు చేసినప్పుడు పదే పదే విలపించే కంటే జరిగిన తప్పుకు కారణాలను విశ్లేషించుకోవడం ఉత్తమం. ఏ వ్యక్తికైనా ఆందోళనలు, వత్తిళ్లు సహజమే. అయితే అవి ఎంతకాలం మనమీద అధికారం చెలాయిస్తాయన్నది మనకున్న ఆత్మవిశ్వాసమే నిర్ణయిస్తుంది. పుస్తకాలను మన నేస్తాలుగా అభివర్ణించారు. ఎందుకంటే గొప్ప గొప్ప మేధావులంతా కూడా వారి యొక్క మేధా సంపత్తిని పుస్తకాల రూపంలో భద్రపరిచారు. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవడం ద్వారా మనలో ఆత్మస్థైర్యం, మనోధైర్యం, బుద్ధిబలం పెంపొందుతాయి. ఒక మంచి మిత్రుడు మనకు ఏ విధంగా సహాయకారిగా ఉంటూ మన అభివృద్ధిని కాంక్షిస్తాడో మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవడం ద్వారా మన జీవన పయనంలో ఎదురయ్యే సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకోగలుగుతాము.
1: మీరింతవరకు పుస్తక పఠనం ఒక మంచి అలవాటు ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.

0: చిత్ర గీతాలు విన్నారు.
1: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
3: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
4: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
5: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
6: ఆర్ ప్రియాంక ఎస్సీబి నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
2: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: வாட்ஸ்அப் நம்பர் 8367576757.
1: வாட்ஸ்அப் நம்பர் மறக்கசாரி 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట.
2: నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
3: ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచందర్రావు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ప్రభుత్వం వరుణ యాగం నిర్వహిస్తోంది. రాష్టం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్లో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరుణ యాగం కొనసాగుతోంది. హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది వేడుకలను దానికి అంకితం చేయడం సంతోషకరమన్నారు. తిరంగా యాత్రలు, ర్యాలీలు, కచేరీలు, సామూహిక వందే మాతరం ఆలాపనల ద్వారా దేశభక్తిని చాటాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిలో భాగంగా సూర్యపథ్ తిరంగా అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పౌరులంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి ఆ సెల్ఫీలను హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరవేసిన ఆయన, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ 12 నుంచి 14 వరకు వారి విగ్రహాలను శుద్ది చేయాలని, రాష్ట వ్యాప్తంగా ప్రతి గ్రామంలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు కోరారు. హర్ఘర్ తిరంగాలో భాగంగా యువతతో కలిసి ఆయన తన నివాసంపై జెండా ఎగురవేశారు. దేశ ఐక్యత

0: ఆరోపణలను చాటేందుకు ఆగస్టు 14న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద భారీ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
1: 14వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ వద్ద చాలా పెద్ద ఎత్తున తిరంగా యాత్ర జరుగుతుంది. పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా వికసిత భారత్ కావాలనేటటువంటి ఆలోచనతో అందరం కూడా భారతదేశం ఒక ఐక్యతను ఏతుందో మనం ప్రపంచానికి తెలియజేయడానికి ఈ తిరంగా యాత్రలో పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.
0: రాష్టంలో వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలనే ఆకాంక్షతో ప్రభుత్వం నాగార్జున సాగర్ లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణ యాగం చేపట్టింది. యాదగిరిగుట్ట దేవస్థాన వేద పండితులు 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాల మధ్య తెల్లవారుజామునే ఈ వైదిక క్రతువు ప్రారంభించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం నాగార్జున సాగర్ చేరుకోనున్న సీఎం కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేసి యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క్రతువు సాయంత్రానికి పూర్తి కానుంది. హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు నిన్న వైభవంగా ముగిశాయి. పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, శ్రీధర్బాబు, దామోదర, లక్ష్మణ్, వివేక్, అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, మాజీ స్పీకర్ పోచారం వివిధ ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత రామచందర్రావు పలు ఆలయాలను దర్శించుకోగా ఎమ్మెల్సీ విజయశాంతి బోనం సమర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలసానితో కలిసి లాల్ దర్వాజా, అక్కన్న, మాదన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో జరిగిన గిరిజన విద్యా వికాస కేంద్రంలో 25 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్కు, దమ్మపేట మండలం నాచారంలో 1 కోటి రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. చీపురుగూడెంలో 10 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని, కొత్తూరులో 12 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని, మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న 10 లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఆదాయం వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాలని మంత్రి సీతక్క సూచించారు. స్థానిక వనరులను ఆదాయ వనరులుగా మలుచుకుని ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించుకోవాలని, మహిళా సంఘాల ఐక్యత క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆమె అన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రతి మహిళ ఉక్కు మహిళగా ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. రాష్టంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో కీలకమైన ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ గడువు నేటితో ముగియనుంది. అర్హులైన ఓటర్లు వెంటనే తమ ఫారాలను బీఎల్ఓలకు అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ ఫారాలు ఇచ్చిన వారి పేర్లతోనే ఈ నెల 17న ముసాయిదా జాబితా విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20% పైగా ఫారాలు ఇంకా నమోదు కాలేదు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 40% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్ జిల్లాలో 58.58%, మేడ్చల్లో 63.82%, రంగారెడ్డిలో 64.81% ఓటర్లు మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగిచ్చారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. వర్షాభావం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మిడ్ మాదేర్ నుండి నీటిని పంపింగ్ చేసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ

0: సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపడం ద్వారా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెంటవెల్లి మండలం జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణం పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం రాష్టంలోని అన్ని వర్గాల పిల్లలకు సమానంగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రతి నియోజకవర్గంలో బాలురు బాలికలకు ప్రత్యేకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ విజన్ అని తెలిపారు. హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్ రావు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. రాష్టం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ లో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరుణయాగం కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20.

0: వనితా లోకం మహిళల కార్యక్రమంలో దోశేషం కాళి ఈ అంశం గురించి ఆకెళ్ల వెంకటలక్ష్మి గారి కథానీక.
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో దోశేషు కాళి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక వింటారు.
2: దోశేషు కాళి ఎప్పుడు కోడి కూసే వేళకల్లా వచ్చేసి కాఫీ కలిపి నిద్రలేపే దుర్గా ఈరోజు తొమ్మిదైనా రాకపోవటం రాధకు ఆశ్చర్యం కలిగించింది. రాధ ఒక ప్రభుత్వ ఉద్యోగిని, భర్త ఇద్దరు పిల్లలు, అత్తమామలు. రాధ ఎంత పనిమంతురాలైన ఆరుగురికి రకరకాల సమయాల్లో రకరకాలుగా అమర్చడం, ఇంకా ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వహించటం శక్తికి మించిన పనే అవుతోంది. దానికి తోడు అత్తమామల్లో ఒకరికి షుగరు, ఒకరికి బీపీ, వంటలు కూడా ఒకరికి ఉప్పు కారం లేకుండా లేదా తక్కువగా వేసి, ఒకరికి తీపి తగలని వంటలు, పిల్లలకి లేటెస్ట్ పులావులు బిర్యానీలు, భర్తకు ముద్దకూరలు పులుసు కూరలు, అందరికీ తలో రుచి. భోజనాలకే కాదు పలహారాలు అంతే. పిల్లలకి బ్రెడ్ నూడిల్స్ ఓట్స్ లాంటివి, అత్తమామలకి గోధుమ జొన్న రాగి పిళ్లతో చేసినవి చేయాలి. భర్తకి ఇవి చూసి టిఫిన్ అంటేనే విరక్తి పుట్టి తిన్నగా అన్నం తిన

వాళ్ళే అంటాడు. అతనికి వడా పూరీ లాంటివి ఇష్టం, కానీ ఇన్ని రకాలు పొద్దున్నే చేయటం కష్టమని, అసలు టిఫిన్ వద్దులే, ఆదివారాలు చేదువులే నాకు ఇష్టమైనవి అంటాడు. ఆదివారం హడావిడి వేరే సంగతి. ఇన్ని విధాలుగా అందరికీ అమర్చి తీరా తను తినబోయేటప్పటికీ ఏది మిగిలితే అది తినడం, లేదా ఒక్కోసారి ఏది మిగలకపోక ఏది తినకపోవటం, మళ్ళీ చేసుకోవడానికి ఓపిక లేక ఉన్నదేదో తిని సరిపెట్టుకోవటం ఇలా జరుగుతుంది. కానీ పని మాత్రం తప్పనిసరిగా చేయాలి కదా, అందువల్ల నీరసం రావటం జరిగేది. ఎప్పుడైనా ఒకసారి చేయలేకపోయినా సాధ్యమైనంత వరకు వాళ్ళ ఆరోగ్యానికి అభిరుచులకి తగ్గట్టుగానే చేస్తుంది. అన్నిటి మధ్య అసలు తన ఇష్టాలు ఏమిటో కూడా మర్చిపోయింది. వాళ్ళకి నచ్చినట్లు చేయకపోతే ఇల్లాలి బాధ్యతలు సరిగా నిర్వహించటం లేదని బాధేస్తుంది. అంతేకాదు, ఒకవేళ ఏదైనా తేడా చేస్తే మళ్ళీ చూసుకోవాల్సింది తనేగా, అందుకే జాగ్రత్తగా అన్నీ సమర్థించుకొస్తోంది. ఈ నేపథ్యంలో తన ఇష్టాలు చంపుకోవటమే కాక ఒక్కోసారి తనకి ఏమీ ఉండకపోయినా లేదా చల్లకపోతే వృధా అవుతాయని మిగుళ్ళు తగుళ్ళు తినటం వల్ల సరైన తిండి లేక తనకి కూడా అలసట నీరసం కలుగుతాయి అప్పుడప్పుడు. తద్వారా విసుగు, అందరిపైన చిరాకు రావటం జరుగుతాయి. దానివల్ల ఇంటి పనిలోనే కాదు ఆఫీసు పనిలోనూ ఒక్కోసారి శ్రద్ధ పట్టలేకపోవటం, తప్పులు వస్తే పైవారితో మందలింపులు, తద్వారా ఇంటా బయట అశాంతి, మళ్ళీ విసుక్కున్నానే పాపం అని బాధ. అందుకే ఇల్లాలిగా ఇది తన బాధ్యత అనుకుని కష్టమైన ఓపిక చేసుకుపోతుంటుంది నిశ్శబ్దంగా అన్ని పనులు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చింది దుర్గ. ఏదైనా పని ఉంటే చేస్తానని చెప్పింది. చిన్న వయసు 25 ఉంటాయేమో, ముగ్గురు పిల్లలు, బీదరికం, నిలకడలేని భర్త ఉద్యోగం, ప్రస్తుతం అది లేదు, అందువల్ల తిండికి లేని పరిస్థితి. గౌరవమైన కుటుంబం నుంచి వచ్చానని ఏ పని అయినా నమ్మకంగా చేస్తానని చెప్పింది. రాధ ఉరుకులు పరుగులు సరైన విశ్రాంతి లేని ఒత్తిడి గమనిస్తున్న రాధ భర్త అత్తమామలు పెట్టుకోమని ప్రోత్సహించారు. ఎందుకంటే అత్తగారి పెద్దది, పిల్లలు చిన్నవాళ్లు కావటం, భర్తకు తగిన ఆఫీసు ఒత్తిడి ఉండటం వల్ల వాళ్ళెవరూ ఆమెకి సహాయపడే స్థితిలో లేరు. కానీ చూస్తూ చేస్తుంటే ఆమె బాధపడకుండా ఉండలేరు. కొత్త మనిషిని పెట్టుకోవడానికి కొంత జంకిన ఇంటిలో వాళ్ళ ప్రోత్సాహం, నచ్చకపోతే అప్పుడే తీసేయచ్చు అనే ఉద్దేశంతో ఒప్పుకుంది రాధ. ముఖ్యంగా 2 నెలల్లో డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉన్నాయి. ఇంటా బయట ఉన్న పని ఒత్తిడికి తను చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతుంది. అందులోనూ అది మామూలు పాసు కాదు, కాంపిటీటివ్ ఎగ్జాము, మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఈ లోపల చాలామంది కొత్త వాళ్ళు రావచ్చు, అవకాశాల శాతం తగ్గిపోతుంది. తనకి రాను వయసు పెరిగితే జ్ఞాపక శక్తి, చదువు మీద ఆసక్తి కూడా తగ్గచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న స్థితిలో తను ఎక్కువసేపు చదివే అవకాశం సమయం ఉండవు, అందుకే దుర్గని పెట్టుకోవడానికి ఒప్పుకుంది. కానీ దుర్గ అన్ని పనులు ఓర్పుగా చక్కగా చేస్తుండటం వల్ల రాధ శ్రమ చాలా వరకు తగ్గింది. రాధ మరో 2 ఇళ్ళు కూడా చూపించింది. మొదలు దీనస్థితిలో కళ్ళల్లో ప్రాణాలతో వచ్చిన దుర్గ అందరి ఇళ్లలో ఇచ్చే కాఫీ, టిఫిను, పలహారాలతో పేరుకు పాత బట్టలైనా అందరూ ఇచ్చిన మంచి శుభ్రమైన బట్టలతో నీట్గా, అందంగా, పుష్టిగా తయారైంది. భర్తకి మళ్ళీ చిన్న ఉద్యోగము దొరికింది. జీతం డబ్బులతో పిల్లల చదువు, ఇల్లు చూసుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండసాగింది దుర్గ. కొన్నాళ్ళు బాగానే నడిచింది, కానీ ఈ మధ్యలో దుర్గలో ఏర్పడిన అనిశ్చిత నాగాల వల్ల రాధకు మొదలయ్యాయి మళ్ళీ కష్టాలు. అమ్మ అన్న పిలుపు వినబడి తల తిప్పి చూసింది రాధ. దుర్గ నిలబడి ఉంది. ఇన్స్పెక్షన్ ఉన్న ఈ రోజే సుమారుగా పని అంతా అయ్యాక రావటం రాధ కోపం తెప్పించింది. ఏమి దుర్గ, 4 ఇళ్ళు దొరికేసరికి పాత ఇంటి మోజు పోయిందా, ఇప్పుడు ఆ పనికి రావటం, రానని పోనీ ముందుగానూ చెప్పవు, ఇలా అయితే పని మానిపించేస్తాను అంది కోపంగా. దుర్గ ఏడుపు మొదలెట్టింది. సరే ఊరికే అన్నాళ్ళే, మానిపించంలే ఏడవకు అంది గాబరాగా. మీరు అన్నారని కాదమ్మా అంది బెక్కుతూ. మరి చూడమ్మా ఎలా కొట్టాడో బెల్ట్తో అంటూ వీపు మీద కప్పుకున్న కొంగు తీసి చూపించింది. తెల్లని

దీపుపై ఎర్రని చారలు ఒళ్ళు జలదరించింది. ఎందుకు అంది ఆశ్చర్యంగా. డబ్బు కోసం అమ్మా, పిల్లల చదువులు, ఇంటి ఖర్చు అంతా నేనే చూస్తున్నాను. ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? తన జీతమంతా సొంతానికి, తాగుడికే ఖర్చు చేస్తాడు. ఇంకా నాది కూడా ఇవ్వమంటాడు. ఇస్తే ఇల్లు ఎలా గడుస్తుంది, పిల్లలకి చదువు ఎలా? ఇదివరకు ఎప్పుడైనా పండగలకో పబ్బాలకో తాగేవాడు. ఇప్పుడు రోజు అస్తమానం అదే పని. తన జీతం ఇవ్వకపోగా ఇవ్వమని గొడవ. రెండూ తనకే ఇస్తే ఇల్లెలా గడుస్తుంది అన్నానని కోపంతో కొట్టాడు. ఈ మధ్య రోజు ఇదే వర్షమ్మా అంది కళ్ళ నేలతో. తను పెట్టకపోగా నీది లాక్కుంటే ఎలా, పైనుంచి కొట్టడం కూడానా? సరే పోయి రెస్ట్ తీసుకో, ఈరోజుకి పని చేసేసుకున్నాలే అంది బ్యాగ్ భుజాన వేసుకుంటూ. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అమ్మ సందేహంగా పిలిచింది. ఏమిటి అంది. కొన్ని డబ్బులు ఇయ్యమ్మా, వాడి మొహాన కొడతాను, రాత్రి నుంచి అలిగి అన్నం తెలియదు అంది సిగ్గుపడుతూ. ఆశ్చర్యపోయిన రాధ ఏదో అనబోయి ఊరుకుంది. భార్యాభర్తల బంధం అంతేగా, కొట్లాటలు అద్దం మీద ఆవగింజలాంటివి అన్నారు. మౌనంగా కొన్ని డబ్బులు తీసి ఇచ్చింది. కానీ ఆఫీసులోనూ దుర్గ గురించిన ఆలోచనలే. పాపం చిన్నపిల్ల, ఇద్దరు పిల్లలు, ఇంటి కోసం ఇంత కష్టపడుతోంది. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు అవమానం అనుకోకుండా పిల్లలని ఆకలికి మార్చలేక తనకి వచ్చిన పనిచేసి ఇల్లు గడిపింది. ఉపాధి పోయి సంపాదన లేక కృంగిపోయిన భర్తకి ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఏమి లాభం, అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. కొంచెం డబ్బు వెసులుబాటు కనిపించగానే వ్యసనాలు నేర్చుకున్నాడు. పెళ్ళాం పిల్లలని హింసిస్తున్నాడు. ఇదివరకైతే బాధ్యత తన మీదే ఉండేది కాబట్టి, భార్య దగ్గర డబ్బులు ఉండేవి కాదు కాబట్టి బాధ్యతగా కష్టపడి సంపాదించేవాడు. ఆ డబ్బు ఇంటికే సరిపోకపోతే ఇంకా వ్యసనాలకు ఎక్కడి నుంచి వస్తుంది, అందుకని కుదురుగా ఉండేవాడు అనుకుంటా. ఇప్పుడు ఆ సమస్య లేదుగా అనుకుంటాడేమో. పూర్వం పిల్లలకి హోంవర్క్లో సాయం చేసేవాడు, చదివించేవాడు. ఇప్పుడు అదేమీ లేదు. పిల్లలని బాగా కసురుతుండటంతో పిల్లలు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారట. ఒక విధముగా ఆడవాళ్ళ పూర్వమే నయమేమో అనిపిస్తుంది. ఆడది ఇల్లు చూసుకుంటే మగవాడు ఇల్లు గడపడానికి చూసేవాడు. ఇప్పుడు ఆడది యంత్రంలా అవుతుండే మగవాడు వ్యసనాల పుట్టు అవుతున్నాడు. అలా అని అందరూ కాదు, కొందరు. మరి ఇంకా కొంతమంది అనుమానాలతో, వారి వారి భయాలతో తాము సతమతమవుతూ ఇంటిలో వారిని బాధిస్తున్నారు, తాము బాధపడుతున్నారు. అప్పుల పాలై, వ్యసనాల పాలై, కొన్ని చోట్ల అనుమానాలతో హత్యలు, ఆత్మహత్యలకు కూడా గురి అవుతున్నారు, అకాల మరణాల పాలు అవుతున్నారు. అలా అని అందరూ కాదు, కొందరు అనుకోండి. దీనికి పరిష్కారం లేదా అనుకుంది రాధ. ఇన్స్పెక్షన్ అయిపోయింది. రాధ ఇంటికి బయలుదేరింది. వెళ్ళేటప్పటికి రాధ ఉంది, వేడి కాఫీ ఇచ్చింది. ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఏంటి మళ్ళీ వచ్చావు అంది. తనిఖీ ఉందన్నావు కదమ్మా, పని ఎక్కువ ఉంటుంది, ఆలస్యంగా వస్తావు అని వచ్చానంది. ఇంట్లో సగం పని చక్కబెట్టేసింది. దుర్గలో ఉన్న ఈ మంచితనమే దుర్గ మీద అభిమానానికి కారణం. అది మళ్ళీ పొంగిపొర్లింది. మొన్నాడు దుర్గ మొగుడు రాజు లేచేసరికి దుర్గ తాపీగా తలదూకుంటూ కనిపించింది. ఇంకా పనికి వెళ్ళలేదా అడిగాడు. రోజు ఈ సమయానికి పిల్లలని బడికి పంపేసి తనకి అన్నీ అమర్చేసి తాను వెళ్ళిపోయే హడావిల్లో ఉండేది. లేదు, ఇంకా వెళ్ళక్కర్లేదు కూడా అంది. ఏమి అన్నాడు భయంగా ఆత్రంగా. అస్తమాన నాగాలు పెడుతున్నానని, అప్పులు అడుగుతున్నానని ఇద్దరు తీసేశారు, ఒకరికి బదిలీ అయింది అంది. వేరేవి చూసుకోలేబావా అన్నాడు చికాగ్గా. ఎందుకు చూసుకోను, చూసుకోపోతే గడుస్తుందా? చూస్తున్నాను, కానీ దొరకాలిగా. కర్రీ పాయింట్స్ వచ్చాక వేళ్ళు పెట్టి వంట వాళ్లను, వందలిచ్చి పని వాళ్లను పెట్టుకునేవాళ్ళు తగ్గిపోయారు. అంతంత జీతాలు ఇచ్చే వాళ్ళని పెట్టుకుని వస్తారా రారా, ఎప్పుడొస్తారు అనే ఎదురుచూపుల బదులు బియ్యం వేసుకుని కర్రీ పాయింట్స్ నుంచి కూరలు తెచ్చుకుంటే డబ్బు ఆదాయం, పని తగ్గుతుంది అనుకుంటున్నారు ఈ మధ్య అందరూ. వాటికి నాగాలు, అప్పులు, అడ్వాన్సులు కూడా ఉండవు, చవక కూడా, అన్నీ లాభాలే. మళ్ళీ ఎప్పుడు పని దొరుకుతుందో ఏమో, దొరుకుతుందో లేదో. ఈ నెల జీతం కూడా అయిపోయింది. మళ్ళీ నెల పరీక్ష ఫీజు.

0: కట్టాలి కూడా అంది దిగాలుగా దుర్గ. రాజు కూడా దిగులు పడ్డాడు. కొంతకాలంగా రికామీగా ఉండటం అలవాటే అయిపోయింది. తినటం, తాగటం, పడుకోవటం, స్నేహితులతో షికార్లు. పాపం దుర్గ ఊపిరి ఆడకుండా ఇంట బయట పనులు చేస్తుంటే తను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రేపటి నుంచి మీ అందరికీ పిండాకుడు నేనే చూడాలన్నమాట అన్నాడు కోపంగా. అవును, కానీ నేనేమి చేయను అంది. రాము ఎక్కడో పని ఉంది అన్నాడు, వెళ్ళొస్తాను అంటూ చొక్కా వేసుకుని వెళ్ళిపోయాడు. 2 గంటలకు తిరిగి వచ్చాడు. ఏమైంది అంది మంచినీళ్ళు ఇస్తూ. చేతిలో సంచి తీసుకుంది, అందులో కొంచెం కూరలు ఉన్నాయి, దొరికింది. కొద్ది రోజులు కూలి పని, మెల్లగా మరొకటి మంచిది చూసుకోవాలి. రేపటి నుంచి వెళ్ళాలి. ఈరోజు ఒక చిన్న పని దొరికితే చేసి వచ్చా, అందులోంచి కూరలు తెచ్చాయిగో మిగిలిన డబ్బులు అన్నాడు కొద్దిపాటి చిల్లర చేతిలో పోస్తూ. దుర్గ కళ్ళల్లో నీళ్లు నిండాయి. అది చూసిన రాజు, ఏదో ఒకటి దొరుకుతుందిలే, దిగులు పడ్డకు అన్నాడు మెల్లిగా భుజం మీద తడుతూ. టీ తెస్తా అంటూ వంటింటిలోకి వెళ్ళింది. కళ్ళల్లో ఆనందం బయట కనిపించకుండా జాగ్రత్త పడుతూ, ఎన్నాళ్ళు అయింది రాజు ఇంటికొచ్చి డబ్బులిచ్చి ప్రేమగా మాట్లాడి. రాజుని చూస్తే రాధ చిట్కా ఫలిస్తుందని అనిపిస్తోంది. రాధ మాటలు గుర్తుకొచ్చాయి. కాలం బట్టి, పరిస్థితులు బట్టి వ్యక్తులు, శాస్త్రాలు, ధర్మాలు మారాలి అంది. రాధ వంటి వారు ఏదైనా సమస్య వస్తే తమ ఇంటిని సరిదిద్దుకోవటమే కాదు ఇతరులకి సాయం చేస్తారు. చాదస్తంగా పాత ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు పట్టుకు వెళ్లాడకుండా పరిస్థితులకి, కాలానికి అనుగుణంగా వెడతారు, వెళ్ళాలి అంటారు. ఆ రోజు తన పరిస్థితికి చాలా బాధపడింది రాధ. ఈ రోజుల్లో పూర్వంలాగా ఆడవారు భర్త ఏమన్నా ఏమి చేస్తున్నా, నోరు విప్పకుండా తప్పు చేస్తున్నా తందానా అంటే లాభం లేదంది. అవసరమైతే శిక్షించాలి అంది. అందుకే ఒక చిట్కా చెప్పింది, కొన్ని రోజులు పనికి రావద్దు అంది. బాధ్యత మీద పడితే అతను మారి పూర్వంలా మంచిగా తయారవుతాడేమో చూడమంది. నీ పని ఎక్కడికి పోదని, అతనిలో మంచి మార్పు వస్తే వచ్చాక మళ్ళీ వచ్చి చేరమని అంది. రాకపోతే అప్పటి పరిస్థితి అప్పుడు ఆలోచిద్దాము అంది. భార్య అంటే కేవలం మంచిలోనే కాక చెడులోనూ బాధ్యత తీసుకోవాలని చెప్పింది. అవసరమైతే తగిన శిక్షణ, శిక్ష కూడా ఇవ్వాలంది. అప్పుడే సంసారమే కాక ఆరోగ్యము, సంగము కూడా బాగుపడుతుంది అంది. తప్పు మార్గాలు పట్టి ఆరోగ్యం పాడు చేసుకోరంది. అందుకే పనిపోయిందని చెప్పమంది. తనని మానిపిస్తామకి ఎంత కష్టమో తెలుసు, అయినా ఇతరుల బాగు కోసం సిద్ధపడింది. కలియుగంలో భార్య నీలా ఉంటే కష్టం అంది. ఎలా ఉండాలో చెప్పింది. రాజును గమనిస్తే రాధ చెప్పిన చిట్కా ఫలించేలాగే సరిగానే అనిపించింది. అర్ధాంగి అంటే పూర్వము చెప్పిన కార్యదాసి, కర్ణేశ మంత్రి మొదలైన వాక్యాలకు తోడుగా మరో వాక్యం కలపాలని అంది. అదే దోషేషు కాలి. అంటే రోజులను బట్టి భర్త దోషం చేస్తే, దోషుడైతే భార్య సమర్థించకుండా ఏడుస్తూ కూర్చోకుండా కాలికలా మారి సరిదిద్దాలి అని అర్థం.
1: మీరింతవరకు దోషేషు కాళి, ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సౌమ్య శ్రీవాణి గారు పాడిన లలిత గీతాలు.

ఇంతవరకు వనితా లోకం మహిళల కార్యక్రమంలో దోషేషం కాళి ఈ అంశం గురించి ఆకెళ్ల వెంకటలక్ష్మి గారి కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడొక సినీ గీతం ఇందో అందాల రాముడు చిత్రం నుండి చిత్ర పాడిన పాట రచన ఈఎస్ మూర్తి.

0: जाता है। अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है।
1: इटली के बोलोनिया में कश्मीरी मूल के हजारों लोगों ने विरोध प्रदर्शन किया। प्रदर्शनकारियों ने पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में पाकिस्तानी सुरक्षा बलों की कार्रवाई में निर्दोष नागरिकों की हत्या की निंदा की। दुनिया के विभिन्न देशों में कश्मीरी प्रवासी समूहों के ऐसे ही विरोध प्रदर्शन हो रहे हैं। राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज राष्ट्रपति भवन में पूर्व राष्ट्रपति वीवी गिरी को उनकी जयंती पर पुष्पांजलि अर्पित की। घरेलू शेयर बाजार के प्रमुख सूचकांकों में आज दोपहर के कारोबार में मामूली वृद्धि दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 86 अंक बढ़कर 78,585 जबकि निफ्टी 28 अंक की बढ़त के साथ 24,599 पर था। और अंत में मुख्य समाचार एक बार फिर। संसदीय कार्य मंत्री किरेन रिजिजू की विपक्ष से अपील। गृह मंत्री अमित शाह को संसद में उठाए जा रहे मुद्दों पर बिना शोर शराबे के वक्तव्य देने दें। अधिकरणों के कामकाज में पारदर्शिता और कुशलता बढ़ाने के लिए लोकसभा में अधिकरण सुधार विधेयक पेश किया गया। 3 अन्य विधेयक भी पेश। झारखंड में भर्ती परीक्षाओं में कथित अनियमितताओं के विरोध में विद्यार्थियों का विधानसभा की ओर मार्च। हर घर तिरंगा अभियान के अंतर्गत देश भर में तिरंगा रैलियों का आयोजन। पूर्वी राजस्थान, हिमाचल प्रदेश, उत्तराखंड और पश्चिमी मध्य प्रदेश में आज मूसलाधार वर्षा का ऑरेंज अलर्ट। और आज विश्व सिंह दिवस है। इसके साथ ही दोपहर समाचार का अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी हैदराबाद केंद्रम समयम 2 गंटल।
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బి శృతి, ఎన్ రేణుక. సాంకేతిక సహకారం శ్రీ మాలిబాబు సింగ్. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో.
4: హలో,
3: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
4: సార్, నా పేరు వెంకటేశ్వరరావు సార్. లక్ష్మీపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి సార్.
3: ప్రశాంత్ నగర్ నుంచి. ఇది కొత్త పంచాయతీ అనుకుంటా కదా?
4: ప్రశాంత్ నగర్ కొత్త పంచాయతీ సార్. ఇంత ముందు లక్ష్మీపల్లికి ఒకటే పంచాయతీ ఉండేది మండలంలో.
3: ఓకే, మరి అనుకోకుండా అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి, మరి దీని ప్రభావం కొత్త పంచాయతీలు ఎలా ఉంది?
4: ఫుల్గా సార్, దాదాపు వారం రోజుల నుంచి ఒకటే వానలు వస్తున్నాయి. అసలు బయటికి వెళ్ళలేకుండా వస్తున్నాయి అంత వానలు. అయితే రైతులకు ఉపయోగం ఈ వానలు, ఎందుకంటే మొన్నటి దాకా పత్తి చేలు నీళ్ళు లేక తడుపుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడేమో ఈ వర్షాలు పట్టడం వల్ల పత్తి రైతులకు మాత్రం బాగా ఊరట కలిగింది. వరి నాట్లు కూడా ముమ్మరంగా వేస్తున్నారు. వెళ్ళిన ప్రభావం మన మీద అంతగా లేకపోయినా సరే, ఈ వర్షాలు కురవటం వల్ల మరి ఇది వాయుగుండం అల్పపీడనం ఏర్పడిందో లేకపోతే తుఫాన్ ప్రభావం గానీ వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి. రైతులకు బాగా ఈ వర్షాలు ఉపయోగం ఎక్కువ.
3: వెంకటేశ్వర గారు, మీరు రైతా లేకపోతే వ్యాపారస్తులా, ఉద్యోగస్తులా?
4: లేదు సార్, నేను జర్నలిస్ట్ నే.
3: జర్నలిస్ట్? ఓకే. అంటే మీరు రిపోర్ట్స్ బాగా చేస్తూ ఉండాలి కదా, ఎల్నినో ప్రభావం ఉందా లేదా అనేది.
4: సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా ఎండలు విపరీతంగా ఉంటాయని చెప్తున్నారు దానివల్ల. కానీ మనకేంటంటే తుఫాన్ ప్రభావం కొంచెం అల్పపీడనం ఏర్పడటం వల్ల వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఎల్నినో ప్రభావం వల్ల అయితే కాదు.
3: ఓకే,
4: కానీ ఆ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మనకి.
3: రైతులకి ఓవరాల్ గా మనం చెప్పేది ఏంటి మరి ఇప్పుడు?
4: ఈ రేంజ్ మేలంచాలి ఫస్ట్. ఎందుకంటే వర్షాలు మనకి ఎల్నినో ప్రభావం అంటే వర్షాలు అయితే రావు, అంత పర్సంటేజ్ అయితే లేదు మనకి. కానీ ఆరుతడి పంటలే వేసుకోవాలి మాక్సిమం. తక్కువ వరిలో కూడా తక్కువ నెలల్లోనే పండే పంటలు కూడా వచ్చినాయి కదా.
3: అవును,
4: కాబట్టి అలాంటి సీడ్ వేస్తేనే తొందరగా అయిపోవాలి ఇప్పుడు వచ్చిన వర్షాలకి.
3: ఓకే అండి వెంకటేశ్వర గారు, మరి ఆకాశవాణితో చాలా చక్కటి విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు. నమస్కారం, మీకోసం మంచి పాట వినిపిస్తా, మీరు

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: హలో, నమస్తే అండి. ఇది పాటల పల్లెకలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. ఇది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీరు ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
3: బాలశంకరరావు
2: గారికి స్వాగతం. చాలా బాగున్నా. మీరు ఛానల్ తోటి ఆకాశవాణి కనెక్ట్ అయ్యారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పండి.
3: వర్షం స్టార్ట్ అయింది కదా సార్, వర్షాకాలంలో మెంతులు, జీలకర్ర, అల్లము, ధనియాలు, తులసి ఆకు వేసుకుని మరగబెట్టుకుని పొద్దున్నే పరగడుకుని తాగితే ఎలర్జీ రాకుండా ఉంటుందండి. వర్షాకాలం కిన్ని ఎలర్జీ వర్షాకాలంలో కొంతమందికి వస్తుంటాయి కదా, ఆయాసాలు వేస్తాం. ఇది సార్,
2: అన్ని ఆల్ మిక్స్ చేసి మరగబెట్టి దానికి కషాయం తాగాలంటారు.
3: పొద్దున్నే తాగితే పరగడుపున.
2: మీరు తాగుతున్నారా?

0: చెప్తున్నా సార్ నేను.
1: ఓకే, చాలా చక్కటి చిట్కా చెప్పారు మరి.
0: ఓకే సార్.
1: శంకరరావు గారు చాలా చక్కగా ఆకాశవాణితో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే సార్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తి నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.

0: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
2: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
3: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
2: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: హలో,
1: హలో సార్, నమస్కారం. ఎనగంటి నాగేశ్వరరావు.
0: ఎనగంటి నాగేశ్వరరావు గారికి పాటల పల్లకి స్వాగతం పలుకుతూ ఉంది. మరి శ్రోతల ముచ్చట ఏంటి?
1: ముచ్చట ఇవాళ ఏంటంటే, వర్షాకాలం, కాలం లేటుగా అయినా కూడా నీటిగానే వర్షాలు పడుతున్నాయని అనుకుంటాను. రైతులకి అందరికి కొంచెం సత్యశ్యామల దేశం సత్యశ్యామలంగా ఉంటుంది అనుకుంటానండి. ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్క రైతు సోదరులు సోదరీమణులు వర్షానికి పొలాల పనులకు గానీ అభివృద్ధి వెళ్తుంటారు. కొన్ని చోట్ల పంటలు వరి పొలాలు వేస్తున్నారు. వరి పొలాల్లో సాగు చేసే సోదరీమణులకి ఏంటంటే కంపల్సరీగా కాళ్ళు చెడిపోతుంది సార్. కాళ్ళలో ఫంగస్ వచ్చేసి తడిసి ఆ ఫంగస్ వస్తుంటది. అయితే మనకు కాళ్ళు తడిసినప్పుడు ఎవరైనా గానీ చెప్పులు వేసుకున్నా చెప్పులు వేసుకపోయినా వర్షాలు నడిస్తే మట్టి కాళ్ళకి ఒక ఫంగస్ లాగా వచ్చేస్తాయి కాళ్ళ వేళ్ల మధ్య. అయితే మనకు ఈ ప్రకృతిపరంగా దొరికేది వెన్నెత్తిరి అనే ఒక చెట్టు మొక్క దొరుకుతుంది సార్ ఈ వర్షాకాలంలో. అది ప్రకృతి భగవంతుడు ఇచ్చిన వరమే అనుకుందాం మనం.
0: ఏ మొక్క అన్నారు అది?
1: వెన్నెత్తిరి అంటారు, కొన్ని చోట్ల ఎన్నముద్ద అంటారు. దళసరిగా మనకి చెరుకుగడ ఆకులకు కడుపు కడుపుకి ఒక ఆకు
0: వస్తుంది.
1: మీరు చూసే ఉంటారు అంతటి రోడ్ల దగ్గర బాగా విపరీతంగా వర్షాకాలంలో మొలుస్తుంది ఆ మొక్క. అయితే ఆ మొక్క ఆకులు కడుపు కడుపు ఒక ఆకు దళసరి ఆకుల్లాగా పొందుతా ఉంటాయి విపరీతంగా. పశువులు బాగా మేస్తాయి. అయితే ఆ ఆకుని ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకొని కాళ్ళకి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కొంచెం పసుపు కొబ్బరి నూనె వేసేసి ఆ నైట్ లో పడుకున్నప్పుడు రాజేసుకుంటే మటుకి ఉపశమనం తగ్గుద్ది. మంటలు గాని నొప్పులు గాని తగ్గిపోతాయండి. ఆ గోరు చుట్ట అవుతుంది. గోరు చుట్ట అవునా కూడా కొంతమందికి అది కూడా వేసేసుకుని కట్టేసుకుంటే మటుకి నయమైపోతుంది.
0: ఓకే అండి, చాలా చక్కటి చీటిగా చెప్పారు. మరి ఆకాశవాణి పాటల పలికి శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: Okay, sir. Thank you.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989670706.
0: మరొక నెంబర్ 7989701158.
2: హలో.
3: హలో, నమస్తే సార్.
2: నమస్తే అండి, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు మిత్రమా? ఓకే, ఈరోజు మరి కార్యక్రమంలో మా శ్రోతలతో మీరు ఏ విషయాన్ని పంచుకోబోతున్నారు?
3: వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి గోదావరి బాగా ఉధృతంగా పొందుతుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం చేసేటప్పుడు గానీ ఆ రోడ్లు దాటేటప్పుడు గానీ కొంచెం జాగ్రత్తగా పోయి రావడం, తర్వాత నీళ్లు కూడా కలిసి రావచ్చు కాబట్టి నీటిని తాచి చల్లార్చి వడపోసి తాగితే బాగుంటుంది సార్.
2: మీరు అలా చేస్తున్నారా? మీకు వర్షాలు లేవు? వర్షా ప్రాంతాలే కాదు కానీ వర్షాకాలం అనగానే వర్షం పడ్డా పడకపోయినా కూడాను అందరు కూడా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఓకే అండి, మరి ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158.
2: హలో
3: సార్, గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి. పాటల పల్లికిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
3: కట్ల సతీష్ సార్, భద్రాద్రి కొత్తగడం.
2: సతీష్ గారు, మరి వర్షాలు పడుతూ ఉన్నాయి, మీరంతా రైతులు, పంట పొలాలు బాగా పండిస్తున్నారు, అలాగే ఇప్పుడు ఎక్కువగా మరి వ్యవసాయ పనులని కొనసాగుతున్నాయా?
3: అవును సార్, 4 రోజుల కింద వర్షం, భారీ వర్షం పడ్డది. ఆ రోజు నుంచి రైతులతో ఉత్సాహంగా ఉన్నారు. మాది కూడా పంట నాటేసి కూడా ఒక 7 డేస్ అవుతుంది. 3 రోజులనే కలుపు మందు చల్లుకున్నాం. చెరువుల నీళ్లు కూడా పోతా ఉంటే కూడా మేము రైతులందరం కలిసి కూడా ఆ నీళ్లు కిందికి పోనీయకుండా మొత్తం సిమెంట్ బస్తాలతోటి అడ్డం వేసినాం. ఎందుకంటే నీళ్లు మళ్ళీ కిందికి పోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆ నీళ్లను మేమే రైతులను పరిరక్షించుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే, మేము కూడా అధికారులకు కూడా చెప్పాం, ఏఈ గారికి కూడా చెప్తాం, రేకోటి మరమ్మత్తు చేయాలి, కొత్త రేకు బిగిస్తే వాటర్ లీకేజ్ అవ్వకుండా ఉంటది. చెరువులో కూడా ఉన్నా గానీ ఇటు మన పశువులకు గాని నీటి కొరత లేకుండా ఉంటది కాబట్టి అని చెప్తే సరే చేస్తాంలేని అన్నారు.
2: ఓకే, మంచిదే కదా?
3: చాలా మంచిది సార్. ఎందుకంటే ఇప్పుడు రైతులందరం కూడా సమిష్టిగా ప్రతి ఒక్కరు నాకెందుకులే అంటే, తీరా నీళ్ళు అయిపోయిన తర్వాత ఉరుకులు పరుగులు పంట ఎండిపోతా ఉంటే మళ్ళీ అదో కష్టాలు. వనరులు మనం కాపాడుకుంటే బాగుంటది కదా అన్నట్టు ఎవరికి వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. ఇప్పుడు
2: అధికారులే రావాలి, ప్రతిదానికి వాళ్ళు మాత్రమే చేయాలని కాకుండా మీరంతా కూడా ఊకుమ్మడిగా మీకున్నటువంటి సమస్యలని, ముఖ్యంగా మీ పంట పొలాల్లో మీ గ్రామంలో ఉన్న సమస్యల్ని కలిసికట్టుగా ఉన్నప్పుడు ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది.
3: 100% సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అందరు వరి వేయట్లేదు. ఎందుకంటే కొంతమంది కూరగాయలని, కొంతమంది పత్తి మిర్చి ఇలాంటి ప్రత్యేక పంటలు కూడా వేసుకుంటున్నారు. కొంతమంది జొన్న వేశారు, కొంతమంది మొక్కజొన్న వేశారు, కొంతమంది ఆకుకూరలు పండిస్తున్నారు, కూరగాయలు కూడా పండిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికో పోయి కొనుక్కునే కంటే అదే ఊళ్ళల్లో రైతుల దగ్గర కొనుక్కుంటే వాళ్లకు ఆర్థికంగా మనం కూడా చేతులు ఇచ్చిన వాళ్ళం అవుతాం, మనకు కూడా తాజా కూరగాయలు కూడా దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకే పంట కాకుండా ఇట్లా రకరకాల పంటలు వేసుకుంటే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్తున్నారు.
2: ఏదైనా కష్టం ఇవ్వాలి, ఏదైనా సరే ఇప్పుడు ఏ వ్యవసాయం చేసినా కష్టంతో పాటు ఫలితం అనేది ఉంటుంది, మరి కాలం కూడా దానికి కలిసి రావాలి.
3: అవును సార్, అవును.
2: ఓకే సతీష్ గారు, మరి చాలా చక్కగా ఆకాశవాణితో మీరు ముచ్చటించినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
3: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
2: హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు?
3: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
2: బాగున్నాం బాగున్నాం. రమేష్ గారు, ఈరోజు మీ ముచ్చట ఏంటి మరి?
3: ఈరోజు ఇది కొలనపాక అనే గ్రామం సార్. ఒకప్పుడు ఇది రాజధానిగా ఉండేదంట చాళుక్యులకి. ఈ కొలనపాకలోని సోమేశ్వరాలయం దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది సార్. ఈ ఆలయం ఆవరణ ఎట్టి చూసినా కూడా కాకతీయుల కాలం నాటి అపురూపమైన శిల్పాలు తవ్వకాలంలో దొరికినాయి అన్నట్టు. చూస్తే చిన్న గ్రామం సార్ ఇప్పుడు అది.
2: అవును, కొలనపాక.
3: పురాతన కాలంలో ఒకప్పుడు అది చాళుక్యులకు కాకతీయులకు ఒక ప్రధాన కేంద్రంగా ఉండేదంట. సైనికులకు ఒక శిబిరంగా ఉండేదంట. కాకతీయులు ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ యుద్ధ విన్యాసాలు ఇవన్నీ చేసి ఇందులో కర్మకారాలు ఇవన్నీ కూడా అక్కడ ఉండేదంట. తర్వాత ఈ ఆలయంలో మనకి ఎటు చూసినా కూడా అప్పుడు కాకతీయ కాలం నాటి శిల్పాలు దొరుకుతుంటాయి సార్. అక్కడ ఆర్కియాలజీ వాళ్ళు పరిశోధన చేస్తున్నారు అన్నట్టు. చూస్తే మనకు పెద్ద పెద్ద దేవాలయాలు లేని శిల్పాలు కూడా అపురూపమైన శిల్పాలు అక్కడ మనకు దర్శనం ఇస్తాయి అన్నట్టు. అంటే అవన్నీ దొరికిన విగ్రహాలన్నీ అక్కడ ఆవరణలో పెట్టారు సార్. అవి ఈ ఆలయం స్వామి చరిత్ర ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఆలయానికి స్వామి స్వయంభూగా వెలిశారు సార్. అయితే దీన్ని ప్రతిష్ఠించింది చంద్రుడు అని చెప్తారు సార్. చంద్రుడి పేరుతో సోమేశ్వరాలయంగా మారిందని చెప్తే అని అంటారు అన్నట్టు. జగద్గురువు రేణుకాచార్యులు ఈ ఆలయం నుండి తన బోధనలు ప్రారంభించి వీరశైవ ధర్మాన్ని దేశం 4 మూలల్లో వ్యాపింపజేశారని చరిత్ర తెలుపుతుంది.
2: ఓ, మీరు వెళ్ళారు అక్కడికి?
3: అక్కడికి వెళ్ళాం సార్, మొన్న ఈ మధ్య కూడా వెళ్ళాము. తర్వాత ఇక్కడికి సమీపంలో జైన దేవాలయం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఎట్లా విధంగా ఉంటుందంటే, ఇటు చూసినా పాలరాతి విగ్రహాలే. ఆ కాలంలో పాలరాతిని ఇక్కడికి ఎలా వచ్చింది, ఎట్లా తీసుకొచ్చారనే సంగతి కూడా తెలియదు. చరిత్ర ప్రసిద్ధి చెందిన దేవాలయం సార్. అక్కడికి వెళ్లే వాళ్ళకి ధర్మసత్రాలు ఉంటాయి. తర్వాత దేవాలయం వాళ్ళు ఏర్పాటు చేసిన భవనాలలో మనం విడిది కేంద్రాలు కూడా ఉంటాయి సార్. అక్కడ ఒక గోశాల కూడా ఉంది. పవిత్ర ఆరాధనతోటి జైన

0: ఆసక్తి రాలే, కోరికలు నెరవేర్తాయని ప్రజల నమ్మకం సార్ ఇది.
1: ఓకే అండి రమేష్ గారు, చాలా చక్కగా కొదనపాక అక్కడ ఉన్నటువంటి ఆలయాల కోసం కూడా చాలా చక్కగా వివరించారు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దే, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్

0: வாட்ஸ்அப் நம்பர் 8367576757.
1: வாட்ஸ்அப் நம்பர் மறக்கசாரி 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. ఎవరండి, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: పాల నుంచి స్వీటీ మాట్లాడుతున్నా సార్.
0: ఎలా ఉన్నారు స్వీటీ గారు?
1: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
0: ఫైన్ ఫైన్. చెప్పండి స్వీటీ గారు, ఈరోజు ముచ్చట్లేంటి?
1: ఇవాళ విటమిన్ ఈ లోపాన్ని సూచించే లక్షణం పిల్లలు ఎలా ఉంటాయో చెప్పాలనుకుంటున్నా సార్. వాటి గురించి
0: చెప్పండి.
1: పిల్లలలో విటమిన్ ఏ లోపాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే లక్షణాలు రే చీకటి ఉంటది, కార్నియాలో వైట్ గా స్పాట్స్ మచ్చలు ఉంటాయన్నమాట. దాన్ని ఆ కండిషన్ ని బయట అంటారు. తర్వాత కెరటోమలేసియా అనే కూడా పిల్లలలో ఎక్కువ ఉంటాయి సార్, పెద్దలలో కూడా ఉంటాయి. విటమిన్ ఏ అందించే ఆహారం ఇవ్వాలి.
0: ఏ వయసు వాళ్ళలో ఉంటుంది
1: విటమిన్ ఏ సిరప్స్? పిల్లలకి అయితే 7th month నుంచి విటమిన్ ఏ ఇస్తారు సార్. అది 1 స్పూన్ ఇవ్వాలి పిల్లలకి. రే చీకటి నివారించడానికి ఇస్తుంటారు. అలానే ఆహార పదార్థాలు తాజా ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరల్లో ఉంటుంది. మామిడి పండ్లలో బొప్పాయి పండు, క్యారెట్, వెన్నతీయని పాలు, గుమ్మడికాయ, నెయ్యి, వెన్న, చేపలు, ఎగ్స్, ఇంకా మీట్, ఇట్లాంటి వాటిలలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది సార్. సో అవి పిల్లలకి అందించగలిగితే మనం ఫ్యూచర్ లో ఇలాంటి రే చీకటి, బయటాటిక్ మచ్చలు అట్లాంటివి రాకుండా ఉంటాయి. సో పిల్లలకి అలా ఆహార పదార్థాలు ఇస్తే మంచిది సార్.
0: ఓకే, ఎవరైనా సరే పిల్లలు చూపు కోసం ఇబ్బంది పడుతుంటే తప్పకుండా కంటి వైద్యుడికి సంప్రదించాలి. అది చూపు ఎందుకు మందగించిందని కనుక్కోవాలి. తర్వాత వైద్య సలహా మేరకు ట్రీట్మెంట్ ఏంటనేది తను నిర్ణయిస్తాడు. అద్దాలు పెట్టుకోవాలా, ఆపరేషన్ చేయాలా, లేకపోతే మనం డైట్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి విటమిన్ ఏ సప్లిమెంట్ అనేది అందించాలి.
0: ఖచ్చితంగా అన్ని విటమిన్స్ చిన్నప్పటి నుంచి కూడా బాడీకి అందాలి. మెయిన్ గా ఏంటంటే చూపు సన్నగిలిందంటే వాళ్ళకి చదువుకోవడం ఇబ్బంది అవుతుంది. మేడం చెప్పే బోర్డు మీద వాడి పాఠం కూడా చూసుకోలేడు, దానివల్ల వెనుకబడిపోతాడు. మిగతా పిల్లల్ని ఫాలోఅప్ చేయలేడు, అని కనబడదు, రాసుకోలేడు, హోంవర్క్ చేయలేడు, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లాడు ఎందుకు చదవట్లేడు అనేది కూడా ఒక చూపు కూడా ఒక ప్రధాన కారణం అనేది గుర్తించాలి. అందుకే మన ఇంట్లో పిల్లల్ని టీవీలకి సెల్ ఫోన్లకి చాలా దూరంగా కూర్చోబెట్టి చూపించాలి. చాలా దగ్గరగా ఇప్పుడు సెల్ ఫోన్ ఇవ్వగానే వాళ్ళు ఏంటంటే జస్ట్ 1 ఫీట్ కంటే తక్కువ దూరం పెట్టుకొని చూస్తున్నారు. దీనివల్ల కంటి చూపు బాగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అసలు సెల్ ఫోన్ ఇవ్వకూడదు. టీవీని కూడా చూపించవచ్చు, కానీ టీవీ కూడా కనీసంగా 4 ఫీట్ల అవతల కూర్చోబెట్టి చూపించాలి. ఓకే స్వీటీ గారు, చాలా చక్కగా మరి పిల్లల కోసం ఏ విటమిన్ తీసుకోవాలి ప్రతి పిల్లాడు అనేసి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో,
1: సార్ గుడ్ మార్నింగ్ సార్
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: సార్ నా పేరు మొహమ్మద్ షాకిర్ సార్. ఇల్లందు R&R కాలనీ నుండి మాట్లాడుతున్నాను.
0: R&R కాలనీ. షాకిర్ గారు ప్రతి వారం టంచన్గా చేస్తుంటారు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి.
1: అవును సార్, ఈ రోజు ముచ్చట చెప్పాల్సింది ఏంటంటే సార్, సార్ ఇప్పుడు ఎట్లా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు రైతులందరూ ఇంతకుముందు వ్యవసాయం లేనప్పుడు అన్ని పంప్సెట్లు, ప్యానల్ బోర్డులు అవన్నీ తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకుంటారు సార్. దున్ని ఇప్పుడు వేస్తారు కాబట్టి ఇప్పుడు వాటర్ వాళ్ళకి అవసరం ఉంటది కాబట్టి అలా కొత్త ఈ మోటార్లు ఫిడి చేసుకున్నాడు, ప్యానల్ బోర్డులు అవి సరి చేపించుకుంటా ఉంటారు సార్. నేను చెప్పేది ఏంటంటే సార్, ఇవాళ ముచ్చట
0: చెప్పండి,
1: రైతులు ప్యానల్ బోర్డులు టాటర్ పెట్టే మొత్తం సెట్ చేపించుకునేటప్పుడు కొంచెం మంచి అవగాహన ఉన్న ఎలక్ట్రీషియన్ ని తీసుకొచ్చి మంచిగా వాటిని సరి చేపించుకొని షార్ట్ గీట్ ఏం రాకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే వర్షం పడతా ఉంటది కాబట్టి త్రీ ఫేజ్ కరెంట్ ఉంటది కాబట్టి ఎవరైనా ముట్టుకున్న షార్ట్ తగిలి చనిపోయేటి ఇలాంటి చాలా మన ఇన్సిడెంట్లు ఇంటా ఉంటాం కదా సార్. అయితే నేను ఒక ఎలక్ట్రీషియన్ గా చెప్పేది ఏంటంటే సార్, వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళతో మంచిగా చేపించి ప్రాబ్లం లేకుండా ఉండాలని సరే
0: ఓకే. షాకిర్ గారు చాలా చక్కటి సూచన మన రైతు సోదరులకు తెలియజేశారు. ఎవరైనా కూడాను వారి పంట పొలాల్లో ఉన్నటువంటి మోటార్లు కానీ పైప్ లైన్ కనెక్షన్లు కానీ సరిచూసుకోవాలి. ముఖ్యంగా విద్యుత్ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీలాంటి సీనియర్ మోస్ట్ ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే అందుబాటులో ఉంటారో వారితో మాత్రమే చెక్ చేయించుకోవాలి. ప్రతి వారు కూడాను ఏదో టెస్ట్ పట్టేసుకొని నేను ఎలక్ట్రీషియన్నే కదా చిన్న పని మనం చేసుకోలేమని చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి, ఎలక్ట్రీషియన్ పని ఎలక్ట్రీషియనే చేయాలి, ప్లంబర్ పని ప్లంబరే చేయాలి. ఇంటి వాళ్ళు ఎప్పుడు కూడాను ఒక వ్యక్తితోనే పని చేయించుకునే ప్రయత్నం చేయాలి. మనం చేసుకుంటే అయిపోతుందిలే అనుకుంటే దాంట్లో తేడాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు పాటించాల్సిందే. మరి చాలా చక్కగా ఆకాశవాణితో ఒక విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఇది రైతులకు ఉపయోగకరంగా కూడా ఉంటుందనేసి మేము అనుకుంటున్నాం. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే సార్, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్. బాగున్నారా సార్?
0: బాగున్నాం బాగున్నాం, మీరు బాగున్నారా?
1: బాగున్నాను సార్, బాగున్నాను.
0: నిజామాబాద్
1: శ్రోతల ముచ్చట కార్యక్రమానికి అభినందనలు సార్.
0: పాట మాది, ముచ్చట మీది, చెప్పండి.
1: సిల్లా డిస్ట్రిక్ట్ మాకు దగ్గరలోనే ఉంటుంది. అక్కడ చేనేత మిల్లులు అన్ని చాలా ఉన్నాయి, లంపులు. అయితే వీటిని మగ్గంపై నేసి లంపుల ద్వారా మాకు పంపుతుంటారు సార్. ఇవి

0: అంటే రెడీమేడ్ గార్మెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని షర్ట్లుగా వాళ్ళ డ్రెస్ మెటీరియల్ గా అన్ని తయారు చేసి జనానికి పంపుతుంటారు.
1: అవునవును.
0: దీంట్లో ఏమైతే అంటే వాళ్ళకి పని ఉంటది, మాకు పని ఉంటది సార్. వాళ్లకు మాకు అవినోభావ సంబంధాలు ఉంటాయి సార్.
1: ఓకే అండి, మరి చాలా చక్కగా ఆకాశవాణితో చేనేత పరిశ్రమకు సంబంధించిన సమాచారం తెలియజేశారు. ధన్యవాదాలు.
0: మీకు కూడా ధన్యవాదాలు సార్.

0: హలో,
1: సార్ నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: కొత్తగా నుంచి సార్. నా పేరు ఆకుపాషా సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నా సార్, థ్యాంక్ యూ సార్.
0: చెప్పండి, ఈరోజు ముచ్చట్లేంటి?
1: ముచ్చట్ అంటే సార్, మద్యపానం వల్ల జరిగే అనర్థం గురించి చెప్పాలనుకుంటున్నాను సార్.
0: చెప్పాలి.
1: రీసెంట్లీ గా మా చిన్నమ్మ కొడుకు అండి, దానికి ఎఫెక్ట్ అయ్యి మనిషి మొత్తం కామెర్ల ద్వారా, తర్వాత లివర్ ఫంక్షన్ కూడా లేకపోవడం వల్ల చనిపోవడం జరిగిందండి.
0: అయ్యయ్యో,
1: దానికి కారణం కూడా తాగుడే సార్. ఎందుకంటే తాగుడు వల్ల భార్య భర్తల మధ్యలో గొడవలు అయ్యి వాళ్ళ భార్య కూడా కొట్లాటల్లోనే కింద పడి దెబ్బ తగిలి చనిపోవడం జరిగింది.
0: అయ్యయ్యో,
1: అప్పటి నుంచి ఇంకా తను కూడా చాలా విపరీతంగా తాగిడు. ఒక వారం రోజుల నుంచి హాస్పిటల్లో ఉండి రీసెంట్లీ గా మొన్న 1st తారీఖు నాడు చనిపోయారు సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తాగుడు అనే దానికి ఎడిక్ట్ కాకుండా ఉండాలని నా యొక్క విన్నపం సార్.
0: మరి కుటుంబ సభ్యులు, స్నేహితులు నివారించవచ్చు కదా?
1: నివారించవచ్చు సార్, కానీ కొంతవరకు మనం చెప్పగలుగుతాం సార్. ఏదైనా కణంలో ఉండాలి సార్. అది మనం దీని జోలికి వెళ్ళకూడదని మనకు పట్టుదల ఉంటే మనం దానికి వెళ్లకుండా ఉంటాం సార్. చుట్టాలు బంధువులు తల్లిదండ్రులు కూడా ఏంటంటే దాని జోలికి వెళ్ళకూడదని మనం ఏదైనా నివారణ ఉన్న ఉపాయం కూడా చెప్తాము. ఏదైనా ఉంటే హాస్పిటల్లో చూపెట్టడం వరకైతే మనం చేయగలుగుతాం.
0: అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యసనానికి బానిస అయినప్పుడు, అది తాగుడు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అతనికి కంప్లీట్ గా వాతావరణ మార్పు అనేది కల్పించగలగాలి కుటుంబ సభ్యులు. ఆ ఊరు వదిలిపెట్టడము, లేకపోతే వేరే చోటుకి వెళ్ళిపోవడము, అతను చేస్తున్న ఉద్యోగాన్ని మానిపించి వేరే వ్యాపకం మొదలు పెట్టడము, లేదంటే అతనికి ఏదైతే ఇష్టమైందో, ఎక్కడైతే ఇష్టమైందో అక్కడికి తీసుకెళ్ళడమో చేయాలి.
1: మేము ఆ ప్రయత్నం కూడా చేశాను సార్. కాకపోతే తను ఆ వాతావరణం నుంచి కొన్ని రోజులు మాత్రం బయట ఉన్నాడు, తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ తాగడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది.
0: సిచ్యువేషన్ కంప్లీట్ గా మార్చేయాలండి. మార్చేసి
1: మార్చాను సార్. అంతవరకు మేము
0: దరిదాపులకు వెళ్ళనివ్వకూడదు.
1: కాకపోతే తర్వాత ఇది లేదు సార్, కొంతవరకే వాళ్ళకి మనం అండగా ఉండగలుగుతాం.
0: అలా కాదు, ప్రతిదీ కూడా వాళ్ళని అటువైపు వెళ్లకుండా జాగ్రత్త చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. మారకపోవడం అనేది ఏ మనిషికి లేనటువంటి సమస్య కాదు. ప్రతి వ్యక్తి మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు. కాకపోతే కేర్ తీసుకునే వ్యక్తి కంప్లీట్ గా అతన్ని అంటిపెట్టుకుని ఉండాలి. ఓకే అండి. మరి ఇలాంటి జరగకుండా ఉండాలంటే వ్యసనాలకు బానిసలు కావద్దు. అది అలవాటుగా ఉంటే పర్లేదు, కానీ అది వ్యసనంగా మారకూడదని కోరుకుందాం. మరి చక్కటి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: ఓకే.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి. మీరు బాగున్నారా?
0: సూపర్, చాలా బాగున్నాం.
1: నేను కూడా సూపర్ అండి. మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటున్నా అండి.
0: ఓకే శోభారాణి గారు, మరి ముచ్చట్లే మాట్లాడుకుందాం మనం ఈరోజు.
1: మరి చేనేత కళాకారులకి మనం ఈ చేనేత వస్త్రాలని ధరించాలి అని చాలా చోట్ల చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మన స్వదేశీ వస్త్రాన్ని మనం ధరించుకుంటే విదేశాల నుంచి వచ్చిన వస్త్రాలను మనం ఈ రోజుకి కూడా ధరిస్తున్నాం. దీని వల్ల మన చేనేత కళాకారులకి చాలా నష్టం జరుగుతుందండి. వాళ్ళు వచ్చినటువంటి వస్త్రాలకి గిట్టుబాటు ధర లేక వాళ్ళు చాలా ఇబ్బంది పాలవుతున్నారు.
0: చేనేత పరిశ్రమ కాస్త కష్టకాలంలోనే ఉంది అనేసి కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఎందుచేతనంటే ఫ్యాషన్ డిజైన్స్ ఎక్కువగా వచ్చేసాయి. మనకి వస్త్ర పరిశ్రమ అనేది చాలా అభివృద్ధి చెందింది. ఈ రోజు ఫ్యాషన్ వచ్చేసింది ప్రపంచంలో కంటే, అది ఖచ్చితంగా మనకి అందుబాటులోకి ఆ వీక్ లో వచ్చేస్తుంది.
1: అవునండి. అలాగే చేనేత వస్త్రాలు ఏంటంటే కొంచెం ధర కూడా ఎక్కువగా ఉంటాయి.
0: ధర కూడా ఎక్కువగా ఉంటాయి, కానీ మన్నిక కూడా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక కాలానుగుణంగా మార్పు అనేది వస్తూ ఉంటుంది. మరి చేనేత వస్త్రాలు వాడాలి అంటే, అది మనం కూడా వాడాలంటే కొంత ఇబ్బందికరమైన విషయం. ఎందుచేతనంటే ఈజీ టు యూజ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలంటే ప్రతి ఒక్కరు మరి లైఫ్ లో అప్పుడప్పుడు కూడా చేనేత వస్త్రాలు కొనుక్కుంటే మంచిది. అది కూడా కొంత కుందతనాన్ని పెంచుతుంది.
1: అది చేత్తో నేసినవి వాళ్ళు ఇంటి దగ్గర జాగ్రత్తగా నేసినవి కాబట్టి ఎక్కువ కాలం మన్నుతాయి, బాగుంటాయి. కూడా ఉతుకుల మీద కూడా చాలా బాగుంటాయండి ఈ వస్త్రాలు. మిగతా వస్త్రాలు ఏవైనా తక్కువ ధరకు వస్తున్నాయని మనం తీసుకుంటే అవి రెండు మూడు సార్లు వేయంగానే వాటర్ లో పెట్టంగానే పాడైపోవటం అలా జరుగుతున్నాయి. కానీ మనం వాటికే ఎక్కువ మక్కువ చెబుతున్నాయి. ఎందుకంటే ఈజీగా అంటే రేటు తక్కువలో వచ్చేస్తున్నాయి, అందంగానూ ఉంటున్నాయి, వేసుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటాయి. అవి గంజి అలాంటివి కూడా అవసరం ఉండదు, ఇస్త్రీతో అవసరం ఉండదు కాబట్టి.
0: ఓకే శోభారాణి గారు, మరి చాలా చక్కగా చేనేత కార్మికులకి మన చేయిత అందిస్తాం అనే విషయాన్ని మీరు రేడియో ముఖంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో నమస్తే, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే, గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు నూర్జహాన్ సార్, కొత్తగూడెం బర్మ క్యాంప్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నూర్జహాన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్?
0: చాలా బాగున్నామండి. మరి ఈ రోజు ముచ్చట్లు మనం శ్రోతలతో ఏం పంచుకుందాం?
1: ఈ రోజు ముచ్చట్లు అంటే సార్, మాకు పొలం ఉండేది సార్. ఈ పొలాలు దున్నుకొని మంచిగా నాట్లు వేసుకొని పొలాలు పచ్చబడ్డాక ముగ్గురము బాబాయిలు, మా నానమ్మ, తాతయ్య వీళ్ళందరం కలిసి పొలాలు పచ్చబడ్డాయి కదా, మనం అందరము వంటకి పోదాం అనేసి పచ్చని చెట్లలో పోయి వంట చేసుకుని అందరం కలిసి తినేవాళ్ళం సార్.
0: వనభోజనాలు.
1: పచ్చని చెట్టు కింద ఒక మోత్కు చెట్టు అని ఉండేది సార్. అప్పట్లో మోత్కాకులు తీసుకొచ్చి ఇస్తారు ఆకులు కుట్టి మా నానమ్మ వాళ్ళు వంటకాలు మొత్తం అయిపోయినాక కూర్చొని ఇస్తారు ఆకులు కుట్టుకొని పచ్చటి ఇస్తారు ఆకులలో తినేవాళ్ళం సార్ మేము. ఇప్పట్లో అయితే సార్ అట్లా లేదు సార్. ఏదైనా మంచి రెస్టారెంట్ కి వెళ్ళాలి తినాలి అని ఇలాంటి భోజనాలకి చాలా మంది అలవాటు పడుతున్నారు కానీ సార్, ఇప్పుడు అట్లా ఎవ్వరు వెళ్ళట్లేదు సార్.
0: కాలానుగుణంగా మార్పు సంభవిస్తూ ఉంది కదా.
1: ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు కదా సార్, పిక్నిక్ అని దానికి ఒక పేరు ఉంది. హాయిగా భోజనాలు చేసుకుంటే ఆ చెట్లలో మంచి గాలి వస్తుంది, పచ్చని పొలాలు, మనం వండుకొని పోయి కూడా అక్కడ తింటే ఎంత బాగుంటుంది సార్.
0: ఇప్పటికీ చాలా మంది కూడాను ఫ్యామిలీస్తో పాటు వెళ్తూ ఉన్నారు, కాకపోతే వనభోజనాలు అని పేరు కాకుండా ఏదైనా పిక్నిక్ స్పాట్ లో చూసుకుంటున్నారు. మన దగ్గర పరిసర ప్రాంతాలు చాలా ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఏదో ఒక పిక్నిక్ అంటూ వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్ళేసి అక్కడ కాస్త వంట చేసుకోకపోయినా కూడా తీసుకెళ్లిన వంటలన్నీ అక్కడ ఆరగించేసి వస్తూ ఉన్నారు. మీరు వెళ్తుంటారా ఎప్పుడైనా?
1: వెళ్తాం సార్, తప్పకుండా వెళ్తాం సార్. మేము సముద్రం సార్, మా కుటుంబంతో, మా అత్తయ్య, మేము, మా పిల్లలం అందరం కలిసి ఎంజాయ్ చేసే వస్తాం సార్.
0: ఎక్కడికి వెళ్తారు?
1: చాటకుండా ఉంది కదా సార్, అటు బాగుంటది సార్, చెట్లు అవి ప్లేస్ బాగుంటది, అక్కడికి వెళ్తాం సార్.
0: ఓకే,
1: మొత్తం రెడీ చేసుకుని అక్కడికే వెళ్ళి అక్కడే వండుకొని తిని మెల్లగా సాయంత్రం వరకు వస్తాం సార్.
0: నూర్జహాన్ గారు, దీనికి ఏంటంటే కాలానుగుణంగా దీంట్లో మార్పులు కూడా సంభవించాయి. కమ్యూనిటీస్ అనేసి ఎక్కువగా పాపులర్ అయిపోయినాయో. ఈ వనభోజనాల కార్యక్రమాన్ని కూడా కమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టింది.

పలానా కమ్యూనిటీ వల్ల వనభోజనాలు కూటములు అనేసి ఏర్పాటు చేయడం, అదే మామిడి తోట తీసుకోవడం, మామిడి తోటలో అంతా ప్రోగ్రామ్ పెట్టడం, ఆ కమ్యూనిటీ సంబంధించిన అందరినీ గ్యాదర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఏంటంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు కలిసి వెళ్లేవారు, ఇప్పుడు కమ్యూనిటీ పరంగా వెళ్ళడం మొదలు పెట్టారు. ఏదేమైనా కూడా వనభోజనాలు అనేవి చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగేటువంటి కార్యక్రమం. అందరూ సామూహికంగా వండుకోవడం, వాళ్ళకి నచ్చినవి చేసుకోవడం, తినడం, ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని మనం కోరుకుందామండి. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
2: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
3: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
4: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట
5: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
6: నా పేరు శోభారాణి, నున్నగ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
7: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ.
8: హలో,
9: నమస్కారం.
8: రమేష్ గారు ఎలా ఉన్నారు?
9: బాగున్నానండి.
8: చెప్పండి.
9: నిన్న జరిగిన విషయం ఏంటంటే, మా తాతగారు పుట్టి పెరిగిన ఊరు వెళ్ళానండి నిన్న.
8: ఏ ఊరు
9: అంటే, మా ఊరికి ఒక 20 కిలోమీటర్ లోపు ఉంటదండి, అది ముంజులూరు అంటారు. దాన్ని అంటే పచ్చాక మా కోనపరెడ్డి వెళ్ళి దగ్గర దగ్గరకు ఒక 150 గడప ఉంటదండి. తర్వాత కొద్ది గొప్ప ఇక్కడ మా తరం వచ్చేటప్పటికి పేరు తెలుసుకొని ఎరగరు నన్ను. అలా నిన్న అయితే మా పెదనాన్నగారు అబ్బాయి చనిపోయారు నిన్న. ఆయన ఎంప్లాయ్ అన్నమాట. ఆ కార్యక్రమానికి వెళ్తే అందరూ కూడా చూశారు, అదే అప్పుడప్పుడు వస్తా ఉంటారు అంటారు. నేను వస్తున్నానా నాన్న చెప్తున్నాను అన్నమాట. అయితే ఏంటంటే, ఇప్పుడైతే అంతకితం లేదు కానీ ఇప్పుడు అది అందరూ అభివృద్ధి చెందారండి. చాలా ఇదివరకు వెనకబడిన ప్రాంతం కానీ కుర్రోళ్ళు కానీ ఆ రోజుల్లో తరగా అన్నిటికీ అలవాట్లు పడిపోయి ఇదిగా ఉండేవాళ్ళు. అసలు నిన్నైతే నేను చాలా సంతోషించానండి, ఇంత డెవలప్ అయిపోయింది, మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పి సంతోషిస్తున్నానండి. అందరూ కష్టపడాలండి, కష్టపడింది అవదు. అదైతే అక్కడ ఏంటంటే ఎక్కువగా చెనక్కాయను ఉర్రి పండుద్దండి ఆ ఊరంతా. ఆ ఊరి నుంచి పక్క నుంచి హైవే రోడ్డు వెళ్ళిందండి, విశాఖపట్నానికి హైవే రోడ్డు వెళ్ళింది. మంచి డెవలప్ అయ్యింది, మంచి పొజిషన్ లో ఉన్నారు. శ్రోతలు ఒకటేనండి, ఎవరైనా శ్రోత డెవలప్ అవ్వాలని నా కోరికండి. ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అని డెవలప్ చేసి మనకి మంచి పొజిషన్ రావాలి, మంచి పేరు రావాలని నా కోరికండి మా శ్రోతలకు చెప్పేసి.
8: ఓకే, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, కుటుంబ సభ్యులందరూ చేయి అందిస్తే.
9: మనం ఎవరి మీద ఆశపడకూడదు, మన స్వయం శక్తిని ఆలోచనలో పెంపొందించుకుని డెవలప్ అవ్వాలని నా కోరికండి మా శ్రోతలకి.
8: ఓకే అండి, రమేష్ గారు చాలా చక్కగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం పాట వినిపిస్తున్నాను.

0: హలో
1: సార్, గుడ్ మార్నింగ్. సార్
0: సార్ గుడ్ మార్నింగ్. మీ పేరు ఎక్కడి నుంచి?
1: సార్ నేను సాగర్ అండి, మెయిన్ హాస్పిటల్ ఏరియా నుంచి.
0: సాగర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను సార్.
0: మెయిన్ హాస్పిటల్ ఏరియా ఈరోజు ముచ్చట్లేంటి మరి మనకి?
1: ఈ ఆగస్ట్ నెలలో ముఖ్యంగా మనం జాతీయ భారత స్వాతంత్ర దినోత్సవం సార్. 79 ఏళ్ళు అయిపోయి 80లోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి స్వతంత్రం పొందాం సార్ మనం. అది ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను సార్ నేను.
0: ఓకే.
1: రాఖీ పౌర్ణమి సార్, అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అనుబంధానికి ఒక మంచి ప్రతీకగా జరుపుకునే పెద్ద వేడుక సార్ అది. తర్వాత శ్రావణ సోమవారాలు ఉన్నాయి, శివుడికి మనం ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తుంటాం సార్ మనం. తర్వాత జాతీయ క్రీడా దినోత్సవాలు ఉన్నాయి సార్, ధ్యాన్ చంద్ గారిది. ఇట్లా ఈ ఆగస్టు నెలకి చాలా చాలా చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి సార్.
0: ఓకే.
1: ఆగస్ట్ నెల చాలా పండుగలు జరుపుకునే నెల, అందరు సంతోషంగా హ్యాపీగా అందరూ జరుపుకోవాలి, అందరూ బాగుండాలి. మనకు వర్షాలు లేవనుకున్నాం, వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ కారణంగా అందరూ అంటే సుఖ సంతోషాలతో ఉండాలని నా కోరిక సార్.
0: ఓకే. మరి చాలా చక్కగా ఆగస్ట్ మాసం అనగానే హడావుడిగా ఉంటుంది, సందడిగా ఉంటుంది, ప్రతి ఒక్కరు చాలా బిజీగా ఉంటారు. మరి మాసంలో చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అందరు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: నా పేరు రఘురామ్ అండి.
1: రఘురామ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
0: రాంపురం అండి.
1: రాంపురం, ఓకే. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మరి పాట వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ముచ్చట్లు చెప్పడానికి మీరు సిద్ధమా?
0: అవునండి. వర్షం బాగుంది, రైతులు అంతా హ్యాపీ.
1: మీరు వ్యవసాయదారులా?
0: వ్యవసాయం చేస్తాండి.
1: ఓకే, ఏం వ్యవసాయం చేస్తారు?
0: వరి.
1: వరి వేస్తారు. మరి రైతులకి మీరు సలహా ఏమి ఇవ్వబోతున్నారు?
0: ఏం లేదండి, ప్రకృతి కొంచెం అటు ఇటు అవుతుందండి. అప్పుడు వెనకైతే అనుకున్న వర్షాలు ఈసారి కూడా అట్లా
1: అయినాయి.
0: హ్యాపీ అండి. అసలు రావనుకున్న వర్షాలు వస్తున్నాయి. హ్యాపీ.
1: ఓకే అండి. మరి రైతులంతా కూడాను మరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి హ్యాపీగా ఉన్నారు. మరి వారు కూడా చాలా చక్కటి పంటలు ఇప్పుడు దిగుబడి తీసుకోవాలనే ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు అరుణ సార్, సుజాత నగర్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: సుజాత నగర్ నుంచి. అరుణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్.
0: చెప్పండి అరుణ గారు, ఈరోజు ముచ్చట ఏంటి?
1: సార్, పిల్లల గురించే చెప్పాలి.
0: చెప్పండి.
1: పిల్లలు సెల్లు బాగా వాడుతున్నారు సార్. అయితే అన్నిట్లో ఒకటి, మొన్న మధ్య రీసెంట్ గా ఒక అబ్బాయి సెల్లు పేలి చనిపోయింది సార్. అది ఛార్జింగ్ వైరు ఇట్లా నోట్లో అట్లా పెట్టుకుంటారు కదా సార్, పిల్లలకి తెలిసి తెలియని వయసు కదా. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, సెల్లు ఛార్జింగ్ లేదనేసి ఛార్జింగ్ పెట్టేసి చూస్తూ ఉంటారు కదా సార్. అది అట్లా చేసుకోకుండా కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా పట్టించుకోవాలి సార్. సెల్లు కూడా ఎక్కువ ఇవ్వద్దు పిల్లలకి.
0: సెల్ ఫోన్ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం.
1: ప్రమాదంగా ఉంది సార్.
0: చాలా మందికి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటారు, అది కూడా తప్పే. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు దాన్ని ఏరోప్లేన్ మోడ్ లో పెడితే చాలా తొందరగా అది ఛార్జ్ అవుతుంది. ఇది తెలియక చాలా మంది గంటలు గంటలు పెట్టేసి అలా దాన్ని ఛార్జింగ్ పెట్టేసుకునే మాట్లాడుతూ ఉంటారు, అది కూడా ప్రమాదమే. ఇంకోటి మెయిన్ గా ఇంట్లో స్విచ్ బోర్డ్ అనేది సుమారుగా ఒక 3 ఫీట్ల హైట్ లో ఉంటుంది. ప్రతి ఇంట్లో 3-4 ఫీట్ల హైట్ లో ఉంటుంది. దానికి సెల్ ఛార్జర్ పెట్టేసుకుని ఆ కేబుల్ అలా కిందికి వేలాడుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ కి జస్ట్ కనెక్ట్ చేయడం తీసేయడం చేస్తుంటారు, కానీ స్విచ్ ఆన్ ఆఫ్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. దాని వల్ల కూడా మనకి పవర్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లలు దాన్ని పట్టుకున్నప్పుడు కానీ మనం తగిలినప్పుడు కానీ అది మనకి కరెంటుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
1: సెల్లు ఇచ్చేటప్పుడు పిల్లలు కూడా కొంచెం చూసి జాగ్రత్త అయ్యాలి. ఇప్పుడు పిల్లలకి జనరేషన్ ఏంటి, అన్నం తినిపించడానికి కూడా సెల్లు లేదు సార్. పుట్టిన పిల్లగాళ్ళకి మరీ అసలు పిల్లగాళ్ళు సెల్లు చూపిస్తే అంటే మనం అలవాటు చేస్తున్నాయి కదా సార్ వాళ్ళకి అలవాటు.
0: అప్పుడు పిల్లాడు అన్నం తినాలంటే అమ్మమ్మ నానమ్మ అమ్మో జోలపాట పాడేది, లాలిపాట పాడేది.
1: అప్పట్లో అట్లా ఉండేది సార్.
0: కథలు చెబుతూ వచ్చే పోయేటోడిని చూపించి బూచోడనో లేకపోతే వచ్చే జంతువునో పక్షినో కుక్కనో నక్కనో చూపించి అన్నం తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లాడు అలా అనగానే మనమే ముందు సెల్లు తీసి వాళ్ళ ముందు ఇచ్చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సింది డౌన్లోడ్ చేసుకుని చూసేందుకు. సెల్లు చూసుకుంటూ కాన్సన్ట్రేషన్ అంతా సెల్ మీద పెట్టేసి వాడు ఏం తింటున్నాడు కూడా వాడికి తెలియదు. మరి ఇదంతా కూడా తప్పు. దయచేసి రేడియో ద్వారా విన్నపం ఏంటంటే, భోజనం చేయించే టైంలో పిల్లలకి ఖచ్చితంగా సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. పిల్లలకి ఫస్ట్ నుంచి కనుక మనం అలవాటు చేస్తే అది అలవాటుగా మారిపోతుంది. భోజనానికి వాళ్ళు మారాన్ చేస్తున్నారు అని అంటే మనం సెల్ ఫోన్ అలవాటు చేస్తాం. అలా కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకుండా భోజనం చేసే అలవాటు చేస్తే పెద్దయ్యాక కూడా వాళ్ళు సెల్ ఫోన్ చూడకుండా భోజనం చేస్తారు. ఆరు బయటికి వెళ్ళడం అలా చేస్తూ ఎవరితోనో మాట్లాడుతూ అలా తినిపిస్తే పిల్లలు హాయిగా తింటారు. సెల్ ఫోన్ అలవాటు అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. మరి ఒకనొక రోజులో సెల్ ఫోన్ లేకుండా పిల్లలు అన్నం తిన్నారు, తల్లులు తినిపించారు. ఫస్ట్ పెద్దలు మనం మారాలి.
1: పిల్లలు చెప్తున్నా
0: పిల్లాడు ఈజీగా అన్నం తినాలంటే వాడికి కావాల్సింది ఇచ్చేయాలి, వాడి నోట్లో మనం కుక్ చేయాలి, అంతే, ఓపెన్ అయిపోతుంది. అది ఇప్పుడు అన్నం తినిపించేది కూడా ఒక యుద్ధం లాగా మొదలైంది. ప్రతి ఇంట్లో ఎవరు తినిపించాలంటే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఓకే అండి, పిల్లల విషయంలో చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

మీరింత వరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బి శృతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీ మాలిబాబు సింగ్. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి ప్రసారం చేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ ఆకాశవాణి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి పల్లకిలో పెళ్లికూతురు చిత్రం కోసం సునీత పాడిన పాట.

మహానటి చిత్రం నుండి పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రియురాలు పిలిచింది చిత్రం నుండి సాధన సర్గం ఆలపించిన ఈ పాటని.

కార్యక్రమంలో తరువాతి పట్ట అనగనగా ఒకరోజు చిత్రం కోసం నాగూర్బాబు స్వర్ణలత గానం చేసిన ఈ పట్ట.

ఇవ్వకుండి అంత, సైడ్ ఇవ్వకుంటే అంతే సంగతులంట. చుట్టుపక్కలేమి చూడదంట, దారి కడ్డు ఉంటే యాక్సిడెంటేనంట. పప్పసు పప్పసు పప్పసు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989 6.
1: మరొక నెంబర్ 7989701.

0: మీ బ్రాండును ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989670706.
0: మరొక నెంబర్ 7989701158.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701585.

చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6 గంటలకు వస్తుంది. మరొక దీక్షణలో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రభుత్వం నాగార్జున సాగర్లో మహావరుణ యాగం నిర్వహించింది. రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు మత్స్యకారులకు ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హిల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ త్వరలో ఉద్యమాలు చేయబోతోందని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు తెలిపారు. రాష్టంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో ఈరోజు మహావరుణ యాగం ఘనంగా జరిగింది. తెలంగాణలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కి జలాశయాలు చెరువులు నిండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 108 మంది ఋత్వికులు, వేద పండితులు, అర్చకులు యాగాన్ని నిర్వహించారు. చతుర్వేద పారాయణంతో ప్రారంభమైన యాగంలో అగ్ని ప్రతిష్టాపన చేసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా యాగంలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు యాగ క్రతువులు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై రాజ్యసభలో బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతిపాదిత జాతీయ విద్యుత్ విధానం 2026పై చర్చ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, డేటా సెంటర్లు, పట్టణ మౌలిక వసతుల అభివృద్దికి అనుగుణంగా ట్రాన్స్మిషన్ మౌలిక వసతులు బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్కు అనుసంధానం చేయడంపై ప్రశ్నించారు. వికేంద్రీకృత సౌర విద్యుత్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, స్మార్ట్ డిస్టిబ్యూషన్ వ్యవస్థల విస్తరణతో పాటు డిస్కాంల ఆర్థిక స్థిరత్వానికి తీసుకుంటున్న చర్యలను అడిగారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమాధానమిస్తూ, దేశవ్యాప్తంగా చౌకైన, నాణ్యమైన, విశ్వసనీయమైన 24 గంటల విద్యుత్తు సరఫరా, పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణలో 4,21,767 మంది మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో 600 కోట్ల రూపాయలతో 180 రెవెన్యూ కార్యాలయాలను నిర్మించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎల్కతుర్తి మండలంలో 3,25,00,000 రూపాయలతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసినా మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న ముందు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క ములుగులో పైలాన్ సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం పెండింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ,
1: మేడారంలో కూడా జాతరకు ముందు మనం అడావుడిగా పనులు చేయడం జరిగింది. ఆ మిగతా పెండింగ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. నూతనంగా మనం కట్టుకుంటున్నటువంటి ఈ కలెక్టరేట్ సముదాయాన్ని కూడా ఆవిష్కరిస్తారు. తర్వాత కలెక్టరేట్ ముందు ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది.
0: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తెలంగాణలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని బీజేపీ రాష్ట కార్యనిర్వాహక కన్వీనర్ డాక్టర్ మేకల శిల్పారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తదితరులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా మేధావులతో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమాల స్వరూపాన్ని తమ పార్టీ తెలియజేయబోతోందన్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో చిట్చాట్ లో మాట్లాడుతూ హెల్త్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అధికారులపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటే అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇటీవల దేశ రాజధానిలో జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఎంపీలకు, పార్టీ అధ్యకుడు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంబేద్కర్ స్టేడియం, తారా డిగ్రీ కళాశాల ప్రాంగణాలను పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా పంపిణీ చేసే నూతన కార్యక్రమాన్ని సీఎం సంగారెడ్డి నుంచే ప్రారంభించనున్నారు. హర్ఘర్ తిరంగాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈరోజు నుండి ఈ నెల 15వ తారీఖు వరకు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు.
2: హర్ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా మా ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. మీరు కూడా మీ ఇళ్లలో తప్పకుండా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
0: ఈ నెల 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జనగామ ఏరియా ఆసుపత్రి డాక్టర్ సాయి రాహుల్ అవయవ దాన విశిష్టతను వివరించారు.
3: పోయిన సంవత్సరం 20,000 ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్లు జరిగాయి. ఇంకా చాలా మంది రోగులకి అవయవాలు అవసరం ఉంది. ఇప్పుడు 3 నుంచి 5 సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది ప్రతి అవయవానికి. సాంకేతికంగా శస్త్రచికిత్స పరంగా మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నప్పటికీ అవయవాలు లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
0: రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో తేలికపాటి వర్షం లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు మిర్చి కాంపౌండ్లని తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్మానేరు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఎస్పీ మహేష్ బి గీతే సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రభుత్వం నాగార్జునసాగర్లో మహావరుణ యాగం నిర్వహించింది. రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు మత్స్యకారులకు ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాక్టి శ్రీహరి తెలిపారు. హిల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ త్వరలో ఉద్యమాలు చేయబోతోందని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ప్రసార వివరాలు. ఆకాశవాణి పూట మరి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోనే కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో దృష్టిలోపాలు కారణాలు నివారణ పరిచయ కార్యక్రమం, ఇంకా బంతి పంట సాగులో మెలకువలు, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 తిరిగి 8:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి, 8:15 పార్లమెంట్ సమీక్ష, 8:45 సంవత్సర సంధ్య, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత ముద్ర గీతల కార్యక్రమం మధురిమ ప్రసారమవుతుంది, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాలు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు, డాక్టర్ కపిల లక్ష్మణరావు సమర్పించే సుభాషితం 6:30 6:35 రైతు సంవత్సరంలో పొలాల్లో ఎలుకల నివారణ చర్యలు, 7:15 అమ్మ ఓ అమ్మ నాటిక, అనంతరం చిత్రగీతలు, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874429508, మరొక ఫోన్ నంబర్ 2950399. 9:30 తిరిగి 3:30 ఏక చిత్రగానం. రేపుదయం 10:00 తిరిగి 12:40 సాయంత్రం 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 14:00 ప్రసారంలో 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం, 14:30 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:00 కిన్నెరలహరి, సాయంత్రం 4:00 మధుమాంజరి చిత్రగీతలతో కూర్చిన కార్యక్రమంలో జీవితం అద్భుతమైనది అనంతమైనది, సాయంత్రం 3:00 ప్రసారంలో 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇంటర్ అర్హతతోనే చక్కటి కెరియర్ అవకాశాలు ప్రసంగం, 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్.

హైదరాబాద్ కేంద్రం నుండి. 8:15 పార్లమెంట్ సమీక్ష, 8:45 సమాచార సంధ్య, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చ కార్యక్రమం, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
7: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్
0: 7989701585.
2: చివరిగా హ్యాపీ చిత్రం నుండి ఈ పాట.

ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు

ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలం 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మిథాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసీ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసీ 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనసుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు

చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సశరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం మేజర్ చంద్రకాంత్, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. ఎఫ్ఐహెచ్ పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో

0: అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపు ఇస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్దికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలియజేశారు. యూపీఐ వినియోగదారులు చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు లేదా పన్నులు విధించడం లేదని ఆమె స్పష్టం చేశారు.
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: చర్చలో పాల్గొన్న బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ ఈ బిల్లు ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదపడుతుందని మద్దతు తెలుపగా, డిఎంకే ఎంపీ పి విల్సన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ఇది సామాన్యులు, చిన్న వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రస్తావనల తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆటోమొబైల్ తయారీదారులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమగ్ర శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలు నిర్వహించిన తర్వాతే దీనిపై భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్ ఇతర సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. విస్తృత ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్ లో E20 ఇంధనం సురక్షితమైందని స్పష్టమైందన్నారు. పాత వాహనాల పనితీరుపై E20 ఇంధనం వల్ల ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావం కనిపించలేదని మంత్రి వివరించారు. భారత బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రోత్సహించడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పరిశోధన అభివృద్ది దశలో ఉన్న ఆవిష్కరణలు వేగంగా వాణిజ్యీకరణ చెందేలా స్వదేశీ బయోటెక్ సామర్థ్యాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ @2047 జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. తొలిసారిగా ఎర్రకోట వేదికపై నుంచి వందే మాతరం గేయాన్ని ఆలపిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడ్ విజేతలు, యువ ఆవిష్కర్తలు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. భద్రతా దళాల బ్యాండ్లు దేశవ్యాప్తంగా 343 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలిస్తాయి. ఆహ్వానితుల సౌకర్యార్థం 15 ఢిల్లీ మెట్రో 4 గంటలకే ఉచితంగా అందుబాటులోకొస్తుంది. వేడుకల అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు ఎర్రకోట వద్ద స్వచ్ఛతా ప్రచారం నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. టెహ్రాన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, అమెరికా ఇజ్రాయెల్ల సైనిక దురాక్రమణల వల్లనే హార్మోజ్ జలసంధి మూతపడిందన్నారు. ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడం అనేది అమెరికా ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ హార్మోజ్ జలసంధిపై విధించిన షరతుల ఉపసంహరణ తర్వాతనే ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు. నౌకాయాన మార్గంపై ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని బషోయ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు, సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని హామీఇస్తూ వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు. సభలో కార్యకలాపాలకు ఇకపై ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ రిజిజు, విద్యార్థుల నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసేందుకు ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని సందేహాలకు సమాధానమివ్వడానికి వీలుగా సభను సజావుగా సాగనివ్వాలని కోరారు.
2: ఛాత్ర ఆందోళన పర్ పూరా డీటెయిల్ మే చర్చా దిల్లీ మే ఔర్ దేశ్ భర్ మే జో భీ ఛాత్ర సే సంబంధిత అభీ జో భీ ఆందోళన చల్ రహే హైం ఉస్కా చర్చా హో సక్తే హై. మేరా అనురోధ హై కాంగ్రెస్ పార్టీ ఔర్ విపక్ష కే సాథియో కో కి జబ్ ఛాత్ర ఆందోళన కో లేకర్ కే సర్కార్ చర్చా కే లియే తయార్ హై తో ఆప్ బిల్కుల్ చర్చా కే దౌరాన్ హంగామా నహీ కరేంగే ఔర్ గృహ మంత్రి జీ కా సర్కార్ కా జవాబ్ పూరీ తరహ సే సునేంగే.
0: న్యూఢిల్లీలోని తన నివాసంలో కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. రిబ్బన్లు కత్తిరించడం వల్ల మాత్రమే గౌరవం రాదని, ఒక చిన్న విద్యార్థుల లేదా ఆశాజనకమైన అథ్లెట్ల క్రీడా స్ఫూర్తితో ఆడినప్పుడే అసలైన ప్రతిష్ట దక్కుతుందని మోదీ అన్నారు.
3: आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है. अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है.
0: పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోర్నీని బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా 15 నుంచి 30 వరకు నిర్వహిస్తాయి. నూతన విధానం ప్రకారం తొలి దశలో 16 జట్లను 4 పూల్స్గా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో చెప్పారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు, మన గ్రామం. సమగ్ర సమాచారం.
6: ఈనాటి కార్యక్రమంలో దృష్టి లోపాలు, కారణాలు, నివారణ ఈ అంశంపై పరిచయ కార్యక్రమం వినండి.
7: సాధారణంగా ఈ దృష్టి లోపాలు ఎలా వస్తుంటాయండి?
8: దృష్టి లోపాలు అన్న, దృష్టి దోషాలు అన్న అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా కానీ ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు ప్రాపర్గా రికగ్నైజ్ చేయలేకపోవటాన్ని దృష్టి దోషం అంటారు. ఇది ఏజ్ని బట్టి వస్తూ ఉంటుంది. ఒకటేమో చిన్న వయసులో వచ్చేటువంటివి ఏమో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని ఇంగ్లీష్లో అంటారు. యూజువల్లీ దృష్టి దోషాలు అవన్నీ కూడా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే, అది అంటే పిల్లలకు దూరం వస్తువులు సరిగా కనపడవు, దాన్ని మయోపియా అంటారు. కొంతమంది పిల్లలకి దగ్గర వస్తువులు సరిగా అంటే చిన్న చిన్న అక్షరాలు కూడా సరిగా కనపడవు, దాన్ని హైపర్మెట్రోపియా అంటారు అన్నమాట. ఇవి రెండు కాకుండా కొంతమంది పిల్లలకు వస్తువులు కూడా ఏటవాలు అవ్వపట్టడం, సరిగా అవ్వపడకపోవటం అనుకుంటుంటుంది, దాన్ని యాస్టిగ్మాటిజం అంటారు. ఇవన్నీ కూడా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కిందికి వస్తాయి.

0: వీటన్నిటికి కూడా పరీక్షలు చేసేసి కళ్ళద్దాలు తప్పనిసరిగా చిన్న వయసు నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది.
1: ఇప్పుడు మీరు చెప్పినవన్నీ పుట్టుకతో వస్తాయండి, లేకపోతే మధ్యలో వేరే కారణాల చేత కూడా వచ్చే అవకాశం ఉందా?
0: చాలా వరకు ఇవి పుట్టుకతో వస్తుంటాయి. వేరే కారణాలతో వచ్చేటువంటివి ఏంటంటే, మన యొక్క ఇప్పుడు లైఫ్ స్టైల్ మారటం వలన 3 సంవత్సరాలకే వాళ్ళని మనము బడికి పంపించడం వలన, యూజువల్ గా 5 ఏళ్లకైతే ఫుల్ మెచ్యూర్డ్ గా ఉంటారు పిల్లలు. 3 సంవత్సరాలకే పంపించడం వలన ఎక్కువ హోంవర్క్లు, తల వంచుకొని పుస్తకాలని దగ్గరగా పెట్టుకుని రాయటం వలన ఇటువంటివి ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉంటున్నాయి ఒకటి. రెండోదేమో మేనరికం వివాహాలు చేసుకోవటము. మేనరికం కాకుండా కూడా తండ్రికి మయోపియా అంటే మైనస్ పవర్స్ ఎక్కువ ఉండి, తల్లికి మైనస్ పవర్స్ ఎక్కువ ఉంటే వచ్చేటువంటి పిల్లలకి జన్యు సంబంధంగా కూడా మయోపియా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయండి.
1: మరి ఇప్పుడు పుట్టుకతోనే కొన్ని దృష్టి లోపాలు,
0: అవునండి,
1: ఇది రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులకు ఏమన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చా అండి?
0: ఒకటేమో పుట్టిన వెంటనే ఉన్నదా లేదా అని గుర్తించడం కూడా కష్టము. ఎందుకనంటే 6 వారాలు దాటాక కానీ బాబు చూపు నిలపటం మొదలు పెడతాడు. అందుకని చంటపిల్లలకి చూపు ఉన్నదా లేదా పరీక్ష చేయాలంటే ఎటువంటి శబ్దం లేకుండా ఒక టార్చ్ లైట్ వేసి అటు ఇటు తిప్పేటట్టయితే, కనుగుడ్లు తిరుగుతున్నాయా లేదా అని గనక బాబు గుర్తించేటట్టయితే అతడికి చూపు ఉన్నట్లు గుర్తు. అయితే ఈ పిల్లలకు కూడా 3 సంవత్సరాలకే మనం బళ్ళకు పంపిస్తున్నాం అంటున్నాం కదా. సో అసలు యాక్చువల్గా జరిగేది ఏంటంటే, పుట్టంగానే పిల్లలు హైపర్మెట్రోపిక్ స్టేట్లో ఉంటారు. అంటే ఏంటనంటే వాళ్ళకి ప్లస్ పవర్లో ఉంటుంటుంది. ప్లస్ పవర్లో ఉన్నప్పుడు తర్వాత కన్ను లోపల ఈ దృష్టి విజన్ ఏదైతే ఉందో అది ఫోకసింగ్ పవర్ అన్నటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలకి, ఎస్పెషల్లీ అప్ టు 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అందుకోసమని మనకి అన్లెస్ అదర్వైజ్ ఆ పిల్లలు వంకరగా తలబెట్టి చూడటమో, లేకపోతే బోర్డు మీద అవపడకుండా పక్కన చూడటం వలననో, ఈ టీవీ చూసే విధానంలో కూడా మార్పు రావటం వలన మనం వీటిని అన్నింటినీ గుర్తిస్తాం అనమాట. వీటిని ప్రివెన్షన్ అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా మేనరికాలు చేసుకోకపోయేటట్లయితే ఇవి వచ్చే అవకాశాలు తక్కువ. రెండోది తెలిసి హై పవర్ ఉన్నటువంటి యొక్క ఆ వివాహాలలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అట్లా ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకోకూడదా అంటే, మనం థియరటికల్గా మాట్లాడితే పుట్టే పిల్లలకి ఈ యొక్క దోషం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ చేయడం.
1: అంటే తల్లిదండ్రులు ఎవరికి?
0: తల్లిదండ్రులను కాదండి, ఆ వంశం లోపల. ఇప్పుడు మేనమామకు హై పవర్ మయోపియా ఉంటే మనకు పిల్లలకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
1: ఈ వంశ పారంపర్యంగా వచ్చేదాన్ని మనం ఏమి ప్రివెంట్ చేసే,
0: వంశ పారంపర్యంగా వచ్చే వాటిని ప్రివెంట్ చేయడానికే ఆ వంశం నుంచి వేరే వంశంలోకి పెళ్లి చేసుకోవటం
1: ఒకటి.
0: బికాజ్ దిస్ ఇస్ నాట్ ఎ డిసీజ్ ఎట్ ఆల్, దిస్ ఇస్ ఓన్లీ డిజార్డర్. అదే ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే, రేచీకటి అనేది ఒకటి ఉంటుంది. ఆ రేచీకటి అనేటువంటిది ఒకటేమో అక్వైర్డ్ లోపల, అక్వైర్డ్ అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపం లోపల విటమిన్ ఏ గనక తక్కువ ఉండేటట్లయితే రాత్రిపూట వాళ్ళకి సరిగా కనపడదు. రెండోది ఏంటంటే ఈ రేచీకటి పుట్టుకతో జన్యుపరంగా వస్తుంది, దాన్ని రెటినైటిస్ పిగ్మెంటోజా అంటారు. ఈ రెటినైటిస్ పిగ్మెంటోజా అన్నది పుట్టుకతోటి వచ్చినా కానీ మేనిఫెస్ట్ కావటం అన్నటువంటిది మధ్య వయసులో వస్తుంటుంది. ఇది జన్యుపరమైనటువంటిది, ఆడవాళ్ల లోపల ప్రకటితం కాదు, ఎందుకంటే రెసెసివ్ క్యారెక్టర్ మగవాళ్లలోనే వస్తుంటుంది. కుటుంబంలో వంశంలో కనుక ఉండేటట్లయితే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి, ఎందుకంటే ఈ రేచీకటి రెటినైటిస్ పిగ్మెంటోసాకి యాజ్ ఆన్ టుడే ట్రీట్మెంట్ అన్నటువంటిది అసలు లేనే లేదు. అందుకోసం అని చెప్పేసి జన్యుపరంగా మనం కనుక్కోవాలి అని అంటే అమ్నియోసెంటిసిస్ అనుకుంటూ ఇప్పుడు కొత్త కొత్త న్యూ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ కనుక్కొని దాని ద్వారా పోవటం ఒక మార్గం వస్తుంది.
1: ఇప్పుడు ఈ మెల్లకన్ను కూడా వస్తుందండి.
0: మెల్లకన్ను అనేటువంటిది ఎట్లా ఉంటుందని అంటే, ఒకటేమో పుట్టుకతోటే మెల్లకన్ను మనం గుర్తిస్తాము. ఆ పుట్టుకతోటి వచ్చేటువంటి మెల్లకన్ను ఒక్కొక్కసారి 1 సంవత్సరం వయసుకు వచ్చేసరికల్లా నార్మల్గా రావచ్చు. రెండోది నార్మల్గా రాలేదు అనంటే మెల్లకన్ను యొక్క కారణాలని మనము వెంటనే డాక్టర్లకు చూపించాలి. మెల్లకన్ను అంటే ఏదో అదృష్టం అనుకోవటం అన్నటువంటి చాలా పొరపాటు. ఎందుకంటే మెల్లకన్ను కారణాలు ఏంటి అనంటే, ఆ పిల్లవాడు కానివ్వండి ఆ పెద్ద అతను కానివ్వండి ఏదైనా ఒక కన్నుతోటే అతడు చూస్తున్నాడు అని అర్థం. రెండో కన్ను సరిగా చూడటం లేదు. ఆ రెండో చూడని కన్నుని అంబ్లియోపిక్ ఐ అంటారు. అంబ్లియోపిక్ ఐ అనంటే ఆ కన్ను ఎందుకు చూడటం లేదు అన్న దాని మీదనే మన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది. అంటే దృష్టి దోషం, రెండు కళ్ళకు సమానమైన దృష్టి లేకపోయేటట్టయితే ఒక కన్ను చూడకుండా పక్కకు పోవటాన్ని మెల్లకన్ను అంటాం. అది పుట్టుకతోటి కూడా ఒక్కొక్కసారి ఈ శుక్లాలు క్యాట్రాక్ట్ వల్ల రావచ్చు, లేదా రెటీనా పొరలోపట ఉన్నటువంటి జబ్బుల వలన రావచ్చు, లేదా హై డిగ్రీ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే ప్లస్ కానివ్వండి మైనస్ కానీ ఎక్కువ పవర్ కనుకుండేటట్లయితే రెండు సమానంగా చూడకుండా ఒక కన్ను మెల్ల కిందికి పోతూ ఉంటుంది.
1: వంశ పారంపర్యంగా అంటే పుట్టుకతోనే ఈ మయోపియా కూడా వస్తుంది అంటున్నారు కదండి,
0: వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: మరి అట్లా అంటే తల్లిదండ్రులకు 70 ఏళ్ళు

0: వచ్చిన వాళ్ళు అద్దాలు వాడని వాళ్ళు పిల్లలకు కూడా మయోపియా అనేది వస్తుంది. ఇవాళ ఎక్కువగా మయోపియాతోని బాధపడుతున్నారు, అంటే సొసైటీలో ఎక్కువ మందికి ఇవాళ స్టూడెంట్స్.
1: మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈ రోజుల లోపల మయోపియా వస్తుంది, ఈ రోజుల లోపల ప్రపంచం మొత్తం లోపల షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉంటున్నారు. ఇవన్నీ మనము మీడియా ద్వారా, పేపర్ ద్వారా అన్ని రకాలుగా కూడా ఈరోజు తెలుస్తున్నాయి. ఈ జబ్బులన్నీ కొత్తగా వచ్చేటువంటివి కావు, జబ్బులన్నీ ఉన్నటువంటివే. ఇవి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అంటే మారుతున్నటువంటి యొక్క జీవన ప్రమాణాలు, జీవన యొక్క స్థితిగతులు. సో ఇందాక ఇది ఒకటికి 100 సార్లు స్ట్రెస్ చేస్తున్నాము, కానీ తప్పనిసరి పరిస్థితి. ఏంటంటే 5 ఏళ్ళు వచ్చిందాక బాబుని ఇంట్లో కూర్చోబెట్టుకుంటామని అంటే తల్లిదండ్రులు ఊరుకోరు, పక్కన వాడు ఊరుకోడు, టీచర్ ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. ఇక్కడ మనం 5 ఏళ్ల దాకా ఇంట్లో పెట్టుకుని 5 ఏళ్లకి స్కూల్కి పంపించేటట్టయితే 2 ఏళ్లు వెనకబడ్డాడు అనేటువంటి యొక్క సైకలాజికల్ స్ట్రెస్ పేరెంట్స్ కి ఉంటుంది, నన్ను ఇంట్లోనే ఉంచారు అని పిల్లవాడికి ఉంటుంది. సో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే డెవలపింగ్ ఏజ్ లోపల పిల్లలకు విజువల్ స్ట్రెస్ ఎక్కువైంది, దాని వలన వస్తుంది. వినటం అనేటువంటిది ప్యాసివ్ గా మనం వింటూ ఉంటాం. మనం చాలా మంది కూడా ఇదే రేడియోలు వినుకుంటూ హోంవర్క్లు చేసుకోవటము, రేడియో వినుకుంటూ కంప్యూటర్ వర్క్ చేసుకోవటం చేస్తూ ఉంటాం, కానీ ఒక వస్తువు చూసుకుంటూ ఇంకొక పని మనం చేయలేము. సో ఈ దీనికోసమని చిన్నపిల్లల్ని అతి చిన్న వయసులో పుట్ట స్కూల్కి పంపటం నేరం కాదు, కానీ హోంవర్క్లు ఇవ్వటం, ఇదేంటి అదేంటి అని అడగటం, తల్లిదండ్రులకు టెన్షన్ ఎంత ఎక్కువైంది అంటే దీనికోసమని ఒక ట్యూషన్కి పంపించటం, ఆ ట్యూషన్కి మనం శాలరీ తీసుకుంటాం కదా, ఆ సార్ కొంత హోంవర్క్ ఇవ్వటం, మనకి తెలవకుండానే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అసలు స్ట్రెస్ ఎప్పుడైతే పెట్టకూడదో దానికి 10 రెట్ల స్ట్రెస్ పెడుతున్నాం. అందుకోసం ఈ జబ్బులు ఎక్కువ అవుతుంది.
0: కంటి మీద భారం ఎక్కువ అవుతుంది,
1: ఎక్కువ
0: ప్రతి మనిషికి
1: కంటి మీద ఎక్కువ అవుతుంది, దాని ద్వారా
0: మెదడు మీద
1: ఎక్కువ అవుతుంది.
0: ఇప్పుడు ఇంకోటి మయోపియా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ లో బయటపడుతుంది, దీనికి కారణం ఏమిటండి?
1: ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ లో బయటపడుతుంది, దానికి కారణం ఏంటి అని అంటే యూజువల్ గా మయోపియా అని అంటే దూరపు వస్తువులు కనపడకపోవటం. చిన్నప్పుడు కూర్చునేటప్పుడు క్లాస్ రూమ్లు చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి బోర్డు మీద ఉన్నవి కనపడతాయి, ఒకటి. రెండోది ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఐ లోపల ఫోకసింగ్ పవర్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక విధంగా కళ్ళు చిట్లిచ్చి చూస్తుంటాడు, చిక్లిచ్చి చూడటం అంటాం. మామూలుగా అందరు కళ్ళు పూర్తిగా తెరుచుకొని చూస్తే ఈ మయోపియా పిల్లలు కళ్ళని ఇట్లా స్లిట్ లాగా తయారు చేసి చూస్తుంటారు. సో సమ్ హౌ దే మేనేజ్ టు సీ, నెంబర్ వన్. నెంబర్ టూ ఏం జరుగుతుందనంటే ఈ పెద్ద క్లాసులకు వచ్చాక చిన్న చిన్న లెటర్స్ సరిగా అవ్వపడక ఈ పిల్లవాడు ఏం చేస్తుంటాడంటే పక్క పిల్లల వాళ్ళు ఇప్పుడు నోట్స్ రాసుకుంటుంటాడు. అవి వీడికి అవ్వపడక రాసుకుంటాడు అని తెలవక చెప్పే టీచర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళని మందలిచ్చడం జరుగుతుంది. అప్పుడు సార్ నాకు బోర్డు మీద కనపట్టలేదని ఫస్ట్ కంప్లైంట్ అట్లా వస్తుంది. లేదా ఇంటి దగ్గర పేరెంట్స్ గమనించేటట్టయితే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు చాలా దగ్గరగా తలకాయ దగ్గర పెట్టుకుని చదవటం, లేకపోతే టీవీలు చూసేటప్పుడు అబ్నార్మల్ చూడటము జరుగుతుంటుంది. అందుకోసం ఈ ఏజ్లోనే వీళ్ళు బయటపడతారు అనేది మనకి యూజువల్గా మనం చెప్పలేము. దానికోసం అని చెప్పేసి గవర్నమెంట్ కానివ్వండి, మేము కానివ్వండి, చాలా ఎంకరేజ్ చేసేది ఏంటి అని అంటే విజన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద చిల్డ్రన్ అన్నటువంటిది చాలా వరకు మ్యాండటరీగా చేశాము. ఇంకొకటి ఏంటంటే పిల్లలు 2 కళ్ళతోటి చూస్తుంటారు కాబట్టి ఏదైనా కనబడుతూ ఉంటుంది, అందులో ఏ కన్ను సరిగా కనబడలేదు అనేది తెలియదు. సో దేర్ ఇస్ ఎ పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ హూమ్ ఒక కన్ను సరిగా కనపడదు. అందుకోసం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కనుక చేసేటట్లయితే మనకి ఈ దృష్టి దోషాలు ఎర్లియస్ట్ ఏజ్ లోపల గుర్తించవచ్చు. ఎర్లియస్ట్ ఏజ్లో గుర్తించేసేసి వాళ్ళకి కళ్ళద్దాలు కనుక మనం తప్పనిసరిగా పెట్టుకోమని అడ్వైస్ ఇచ్చి వాళ్ళు పెట్టుకునేటట్లయితే దృష్టి చక్కగా నిలుస్తుంది. ఈ దృష్టిని నిలవటం వల్ల వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరగటం వల్ల దే డూ వెరీ వెల్, చక్కగా ఎగ్జామ్స్ రాయటం కానివ్వండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది.
0: డాక్టర్ చంద్రమోహన్ గారు, ఇప్పుడు అన్ని దృష్టి లోపాలకు కానీ దోషాలకు కానీ దాదాపుగా చికిత్సలు ఉన్నాయండి. అట్లాగే మీరు ఇందాక పరోక్షంగా చెప్పారు జీవన విధానాన్ని కూడా కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుందని. ఆహార విషయాల్లో ఏమన్నా జాగ్రత్త తీసుకుంటే కొన్ని లోపాలు మనకి రాకుండా ఉండే అవకాశం ఉంటుందా? ఎట్లాంటి నియమాలు పాటించాలి ఆహారం విషయంలో?
1: వినే మాధ్యమం రేడియోలో కానివ్వండి, టీవీలో కానివ్వండి, పేపర్స్ లో కానివ్వండి, ఆహారం గురించి, ఆహార నియమాల గురించి చాలా చక్కగా హైలైట్ చేస్తున్నారు. పేషెంట్స్ కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. చాలా బాగుంది, బికాస్ అవేర్నెస్ హాస్ బికమ్ సో మచ్ ద పిటియబుల్ పార్టీస్. మనం ఈరోజు విటమిన్ ఏ దొరికేటువంటి యొక్క క్యారెట్లు కానివ్వండి, బొప్పాయి కానివ్వండి, ఎనీ ఫ్రూట్స్ కానివ్వండి, ఏమైనా అని అంటే ఇక్కడ మళ్ళీ కొంత కమర్షియలైజేషన్ అన్నటువంటిది జరుగుతుంది. వాట్ ఈస్ దట్ కమర్షియలైజేషన్? టు గెట్ మోర్ ఈల్డ్ ఈ పెస్టిసైడ్స్ వేయటం, అదేయటం, ఇదేయటం ద్వారా మనం తీసుకునేటువంటి ఆహారం లోపల మనం అనుకున్నటువంటి పోషక పదార్థాలు ఉండటం లేదు అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది. అసలు మామూలుగా కనుక చెప్పేటట్టయితే మీరు అడిగిన ప్రశ్నకి క్యారెట్లు, పాలు, కోడిగుడ్లు, చేపలు, ఏ గ్రీన్ వెజిటబుల్స్ అయినా సరే, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కటి మనకి పోషకాహార విలువలు ఇస్తాయి. దాంతోపాటు

0: యంత్రాలు కానీ ఇవి కనుక తినేటట్లయితే అవి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తుంటాయి. పేరెంట్స్ కానీ మనం కానీ అందరూ సమాజం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏవైతే పోషకాహార విలువలు మనకి అందిస్తున్నాయో వాటిలోపట మనము కృత్రిమమైనటువంటి ఎరువులు వీటిని పెస్టిసైడ్స్ వాడి వాటిల్ని కూడా మనం దెబ్బతీస్తున్నాం. అందుకని కాన్ఫిడెంట్కి తినండి అని చెప్పే పరిస్థితి లేకుండా పోతుంది. అదర్వైజ్ మీరు అన్నట్టుగా 70 ఏళ్ల వాళ్ళు కళ్ళద్దాలు పెట్టుకోవట్లేదు అంటే 70 ఏళ్ల వాళ్ళు చిన్నప్పుడు అంటే 60 ఏళ్ల క్రితం ఈ కలుషితమైనటువంటి ఆహారం కానీ వ్యవహారం కానీ లేదు. అందుకోసం వాళ్ళకి అద్దాలు కూడా అవసరం రాలేదు.
1: బాగుందండి, సాధారణ దృష్టి లోపాల గురించి మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు సార్.
2: మరింతవరకు దృష్టి లోపాలు, కారణాలు, నివారణ ఈ అంశం గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరో అంశం బంతిపంట సాగులో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుంటారు.
3: బంతిలో చాలా ఆకర్షణీయమైన రంగులు, ఆకారాలతో పాటు విడిపూలు ఎక్కువ కాలం నిల్వ ఉండే స్వభావం ఉన్నందువల్ల పూల సాగు చేయటానికి రైతులు మక్కువ చూపుతున్నారు. బంతి పెరుగుదలకు, పూల దిగుబడికి ఎక్కువ తారతమ్యాలు లేని వాతావరణం, 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. అధిక వర్షపాతం లేదా అధిక ఉష్ణోగ్రతల వల్ల పూల నాణ్యత దెబ్బతింటుంది. బంతి గట్టి మొక్కలు కాబట్టి కరువు పరిస్థితులను కొంతవరకు తట్టుకోగలవు, అయితే మంచు పరిస్థితులను అస్సలు తట్టుకోలేవు. సూర్యరశ్మి బాగా తగిలే ప్రదేశాలు వీటి సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీడలో మొక్క బాగా పెరుగుతుంది కానీ పువ్వులు పోయవు. దీనికి కావలసిన నీళ్లు, నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం గల అన్ని రకాల నీళ్లు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 7.0 నుంచి 7.5 మధ్య గల నీళ్లు అనుకూలంగా ఉంటాయి. సారవంతమైన గరప నీళ్లు బంతికి అత్యంత అనుకూలమైనవి. ఫ్రెంచ్ బంతి సాగుకు తేలికపాటి నీళ్లలో, ఆఫ్రికన్ బంతిని కొద్దిపాటి తడి నీళ్లలో సాగు చేసుకోవచ్చు. దీనిలోని రకాలు: ఆఫ్రికన్ బంతి, వాణిజ్యపరంగా సాగు కొరకు ఆఫ్రికన్ బంతి రకాలను వాడతారు. పూలు పసుపు రంగు, నారింజ రంగు, బంగారు రంగులతో ఉండి ముద్దగా ఉండే పూలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. పూసా నారంగి, ఈ రకం ముదురు నారింజ రంగులో చాలా ఆకర్షణీయంగా ఉండే పెద్ద పరిమాణం గల పువ్వులను ఇస్తాయి. 125 నుంచి 135 రోజుల తర్వాత పువ్వులను పూస్తాయి. హెక్టార్కు 25 నుంచి 30 టన్నుల పూలు, 100 నుంచి 125 కిలోల విత్తనాలు లభిస్తాయి. పూసా బసంతి, ఇది 135 నుంచి 145 రోజుల పంట. ఈ రకం పూలు నిమ్మ పసుపు రంగు పూలను పూస్తాయి. 25 టన్నుల పూలు వస్తాయి. 70 నుంచి 100 కిలోల విత్తనాలను ఇస్తుంది. నేడు మార్కెట్లో బంతి పూలకు అనేక రకాల ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు, పొట్టి రకం, పొడవు రకం, ముద్ద రకం, పసుపు, నారింజ, తెలుపు రంగుల్లో లభిస్తున్నాయి. అయితే సాధారణ రకాలతో పోలిస్తే వీటికి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి సరిపడే నారు పెంచడానికి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాలను 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు సరిపడ పొడవున్న ఎత్తు నారుమడలను చేసుకుని విత్తనాలను వరుసకి వరుసకి మధ్య 5 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా వరుసల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతులో మాత్రమే విత్తుకోవాలి. మడలు తయారు చేసుకునే సమయంలో 1 చదరపు మీటర్కి 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి ముందు చీమలు చెదలు రాకుండా మడలపై క్లోరిపైరిపాస్ పొడి మందును చల్లుకోవాలి. విత్తనాలు 5 నుంచి 7 రోజుల్లో మొలకెత్తుతాయి. అయితే హైబ్రిడ్ విత్తనాల ధర చాలా అధికంగా ఉండటం వల్ల వీటిని నారుమడిలో పెంచడం కంటే ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన ప్రోట్రీలలో పెంచుకోవడం ఉత్తమం. తద్వారా విత్తనం వృధా కాకుండా చూసుకోవచ్చు. బంతిని ఏడాది పొడవునా శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం పంటగా సాగు చేసుకోవచ్చు. బంతి నాటిన 2 నెలల నుంచి పూల దిగుబడి వస్తుంది. కాబట్టి మార్కెట్లో పండగల గిరాకీని బట్టి నారు పెంచుకొని రైతులు అధిక లాభాలు పొందవచ్చు. బంతి నాటే విధానం: 25 నుంచి 30 రోజులు 3 నుంచి 4 ఆకులు కలిగిన నారును నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నారుని సాయంత్రం వేళలో నాటుకుంటే బాగా కుదురుకుంటాయి. ఆఫ్రికన్ బంతి రకంను 45 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో, ఫ్రెంచి బంతి రకాలైతే 20 నుండి 20 సెంటీమీటర్ల దూరంలో నాటితే పూల దిగుబడి వస్తుంది. బంతి పూల సాగులో కలుపు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. పంట కాలంలో 3 నుంచి 4 సార్లు కూలీల సహాయంతో కలుపు తీయించాలి. అంతేకాకుండా కలుపు తీసిన వెంటనే ప్లాస్టిక్

మలుచు వేసుకుంటే కలుపు తీయడానికి అయ్యే ఖర్చును ఆదా చేసుకోవచ్చు. బంతిలో ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో ప్రధాన కాండం బాగా ఏపుగా పెరిగి చివరగా పూమొగ్గ ఏర్పడుతుంది. అప్పుడే పక్క కొమ్మలు ఏర్పడతాయి. దీనికి బదులుగా మొక్క 20 సెంటీమీటర్ల ఎత్తున్నప్పుడు అంటే 30 నుంచి 40 రోజుల సమయంలో ప్రధాన కాండం చివరి 2 నుంచి 3 సెంటీమీటర్ల భాగాన్ని తుంచివేయాలి. దీనినే పించింగ్ అంటారు. దీనివల్ల పూల దిగుబడి పెరగడమే కాకుండా శనగ పచ్చ పురుగును నివారించవచ్చు. ఎందుకంటే శనగ పచ్చ పురుగు సాధారణంగా లేత ఆకుల చివరలలో గుడ్లు పెడుతుంది. దీనిలో వేయాల్సిన ఎరువులు, చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేసి కలే దున్నాలి. దీనితో పాటుగా 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. నాటిన 30 రోజులకు 30 కిలోల నత్రజని పైపాటుగా వేసి నీరు పెట్టాలి. డ్రిప్ పద్ధతి ఉన్నట్లయితే ఫెర్టిగేషన్ విధానంలో 19:19:19 ఎరువులను 0.4 గ్రాములు మొక్కకు 2 రోజులకొకసారి, 15:8:35:1 1.5 గ్రాముల మొక్కకు 4 రోజులకొకసారి అందించడం వల్ల పుష్పాల నాణ్యతను దిగుబడిని పెంచవచ్చు. ఇక నీటి యాజమాన్యం, బంతిలో 4 నుంచి 6 రోజులకొకసారి నీటి తడి ఇవ్వడం మంచిది. బిందు సేద్యం ద్వారా సాగు చేసుకుంటే నీటి ఆదాతో పాటు కలుపు తగ్గించుకోవచ్చు. 15 నుంచి 20% వరకు దిగుబడులు పెంచుకోవచ్చు. ఏ దశలో అయినా మొక్కలు నీటి ఎద్దడికి గురైతే పెరుగుదల అలాగే పూల దిగుబడి తగ్గిపోతుంది. బంతిలో ఆశించే పురుగులు, పేను పురుగు, పిల్ల పెద్ద పురుగులు గుంపులు గుంపులుగా మొక్క లేత భాగాలను ఆశించి అందులోని రసాన్ని పీల్చుకుంటాయి. మొక్కలు బలహీనంగా మారి పూతను పూయవు. మసితగులు బాగా కనిపిస్తుంది. దీని నివారణకు పాస్మోమిడాన్ 1 మిల్లీలీటర్ లేదా డైమిథోయట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి 15 రోజులకొకసారి పిచికారీ చేసుకోవాలి. దీపపు పురుగులు, ఈ పురుగులు ముఖ్యంగా వర్షాకాలంలో ఆకుల మీద ఎక్కువగా ఆశించటం వల్ల ఆకులు గుండ్రంగా చుట్టుకొని మెలకలు తిరిగి మొక్క వడలిపోతుంది. నివారణ కోసం 0.3 మిల్లీలీటర్లు ఇమిడక్లోఫ్రిడ్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎర్రనల్లి, ఈ పురుగులు పూత దశలో ఎక్కువగా ఆశిస్తాయి. ఆశించిన ఆకులు పసుపు రంగులోకి మారి కిందకు ముడుచుకుంటాయి. నివారణ కోసం డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. గొంగలి పురుగులు, ఈ పురుగులు ఆకుల కొన భాగాలను గోకి తింటూ తీవ్రస్థాయిలో ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. నివారణ కోసం డైక్లోరోవాస్ మందును 1 మిల్లీలీటర్ లేదా సైపర్మెత్రిన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలచు పురుగు, శనగపచ్చ పురుగు లార్వాలు పూరమ్మలను తింటాయి. తద్వారా పూలు వాటి ఆకారాన్ని నాణ్యతను కోల్పోతాయి. పూమొగ్గలు కూడా విచ్చుకోవు. ఆశించిన మొగ్గలను పూలను త్రుంచివేసి 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ఇడాక్సికార్బ్ కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగులను నివారించవచ్చు. తామర పురుగులు, తల్లి పిల్ల పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఆకుల మీద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పైకి ముడుచుకుంటాయి. ఆశించిన మొగ్గలు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. వాటర్ క్యాన్తో నీళ్లు చల్లటం ద్వారా వీటి ఉధృతిని అరికట్టవచ్చు. నివారణ కోసం 2 మిల్లీలీటర్లు డైమిథోయిట్ లేదా 1 మిల్లీలీటరు పిప్రోనిల్ లేదా 1.5 గ్రాములు ఎసిఫెట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఈ బంతిలో తెగుళ్లు కూడా ఆశిస్తూ ఉంటాయి. పాము పొడి తెగులు, ఆకులపై పాము వంటి ఆకారంలో తెల్లటి చారలు కనిపిస్తాయి. ఇది సోకిన మొక్కల్లో. నివారణ కోసం డైమిథోయిట్ మందు 2 మిల్లీలీటర్లను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నారు కుళ్ళు తెగులు, ఇది ఎక్కువగా నారుమడిలో ఆశిస్తుంది. ఇది సోకితే నారు వేళ్లు కుళ్ళిపోయి నారు పసుపు రంగులోకి మారి గుంపులు గుంపులుగా ఒకేసారి చనిపోతుంది. నీళ్లలో తడి ఎక్కువగా ఉండి వాతావరణం వెచ్చగా ఉంటే ఇది ఆశిస్తుంది. లీటర్ నీటికి 1 గ్రాం కార్బనిజం మందును కలుపుకొని నారుమళ్లను తడుపుకోవాలి. ఆకుమచ్చ, ఆకుముడత తెగులు, ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశలో ఈ మచ్చలు అన్ని కలిపి ఒక వలయంగా ఏర్పడి ఆకులు ముడుచుకుంటాయి. నివారణ కోసం లీటర్ నీటికి 3 గ్రాముల మాంకోజం లేదా 1 గ్రాం కార్బనిజం కలిపి పిచికారీ చేయాలి. కాండం కుళ్ళు తెగులు, కుళ్ళు తెగులు కాండం భాగాలను ఆశిస్తుంది. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 2.5 గ్రాముల కార్బనిజం మందుతో విత్తన శుద్ధి చేయాలి. బూడిద తెగులు, ఈ తెగులు వల్ల మొక్క ఆకు కొమ్మల భాగాల్లో తెల్లటి పొడి లాంటి పదార్థం కనిపిస్తుంది.

0: నివారణకు లీటర్నింటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 1 మిల్లీలీటర్ డినోకాప్ కలుపుకొని పిచికారీ చేయాలి. మొగ్గకుళ్ళు తెగులు. ఈ తెగులు సోకిన మొగ్గలు గోధుమ రంగులోకి మారిపోతాయి. పాత ఆకుల అంచుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకుపోతాయి. నివారణకు లీటర్ నీటికి 2 గ్రాముల మాంకోజ్జీ మందును కలుపుకొని పిచికారీ చేయాలి. ఇక పూల కోత. కోతకు ముందు నీటి తడులిస్తే పూలు కోసిన తర్వాత ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి. సకాలంలో పూల కోతలు చేస్తూ ఉంటే పూల దిగుబడి పెరుగుతుంది.
1: మీరింతవరకు బంతి పంట సాగులో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం వినండి.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

శ్రోతలు ఈ ప్రసారంలో 8 గంటలకు తిరిగి 8:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నర లహరి ప్రసారమవుతుంది. 9:30 ఆపాత ముద్ర గీతాల కార్యక్రమం మధురిమ ప్రసారమవుతుంది. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు.
1: మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారు మన ముందున్నారు. వారిని అడిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన, అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధిలో మై భారత్ కేంద్రం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ చేస్తున్న పనులు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి అడుగు తెలుసుకుందాం. నమస్కారం వెంకట ఉజ్వల్ గారు.
2: నమస్తే సార్, నా పేరు ఉజ్వల్. నేను మై భారత్ మేరా యువ భారత్ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఇప్పటికీ నాకు 7 సంవత్సరాలు అయింది ఈ విభాగంలో పనిచేస్తూ. 3 సంవత్సరాలు ఒడిశాలో చేశాను, అదే 4 సంవత్సరాలు శ్రీకాకుళంలో చేసి ఇక్కడ గుంటూరులో ఒక 3 నెలల నుంచి నేను వర్క్ చేస్తున్నాను.
1: ప్రధానంగా మీ డిపార్ట్మెంట్ చేసే పనులు

0: ప్రధానంగా మా డిపార్ట్మెంట్ గతంలో నెహ్రూ యువ కేంద్ర అనే పిలిచేవారు, ఇప్పుడు మేరా యువ భారత్ అని చెప్పి పిలుస్తున్నారు. మన డిపార్ట్మెంట్ యువజన సంఘాలు మరియు యువత 15 నుంచి 29 లోపల ఉన్న యువతకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, కల్చరల్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్ని ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు యూత్ అది మేము చూస్తూ ఉంటాము. ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటూ ఉంటాము. అదేవిధంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పైన మాకు ఇచ్చే నిర్దేశం ప్రకారం మాకు ఇచ్చే ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ యువతకి దోహదపడేలాగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి జిల్లాల్లో కూడా మన ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ అని. వాళ్ళు ఉన్న నెట్వర్క్, మాకు వాలంటీర్స్ కూడా ఉంటారు. ఆ వాలంటీర్స్ త్రూ, యువజన సంఘాల త్రూ మేము యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం.
1: ఇప్పుడు అంతర్జాతీయ యువజన దినోత్సవం ఉంది కదా, ఈ సందర్భంగా మీరేమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా?
0: మేము ఇంటర్నేషనల్ యూత్ డే కానీ, నేషనల్ యూత్ డే గాను మేము ప్రతి జిల్లాల్లోనూ దీని సందర్భంగా ఒక యాక్టివిటీ నిర్వహిస్తూ ఉంటాము. ఒక కాలేజ్లో కానీ లేకపోతే యువజన సంఘంతో కానీ ఒక కార్యక్రమం పెట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే యువత ఎంత ముఖ్యమో, ప్రాముఖ్యమో మన దేశానికి, భవిష్యత్తుకి, దాని గురించి మేము మాట్లాడి దానికి యువతకి సందేశం ఇచ్చేలాగా ఒక రిసోర్స్ పర్సన్ కూడా పిలిపించి మనం వాళ్ళకి సందేశం ఇస్తూ ఉంటాం.
1: జిల్లా స్థాయి ఆడిన క్రీడాకారుణ్ణి ఏ విధంగా ప్రోత్సహిస్తారు, అంటే అతనికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి?
0: వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఒక మెమెంటో, ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. అదే విధంగా మేము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అని ప్రతి జిల్లాలో ఉంటాయి, దాని కింద వేరియస్ కోచెస్ ఉంటారు. వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంచిగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైనా ఫ్రీ కోచింగ్ కావాలా, జనరల్లీ ఫ్రీగానే ఉంటుందండి కోచింగ్ జిల్లాల్లో. సో వాళ్ళకి ఫ్రీ కోచింగ్, వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఇంకా మంచి టాలెంటెడ్ వాళ్ళని మన కలెక్టర్ గారికి దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాం. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా మేము రీసెంట్ గా లాస్ట్ ఇయరే అస్మిత ఉమెన్ లీగ్ అని కూడా పెట్టామండి. అస్మిత అందులో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అస్మిత లీగ్స్ వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళకొక అస్మిత ఒక ఐడి కూడా ఇచ్చి, ఆ ఐడితో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దేశం వ్యాప్తంగా యూజ్ చేసుకునేలాగా కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పించాం.
1: సరే, ప్రధానంగా ఇప్పుడు నషాముక్త అభియాన్, దానిలో భాగంగా మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు?
0: సార్, నషాముక్త అభియాన్ అనేది ఒక మహోత్తర కార్యక్రమం చేస్తున్నారు సార్. ఆగస్ట్ 2న మన ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం ఇండియా వైడ్ ఒక మంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సార్. 10,000 లొకేషన్స్ లో కోటి మంది యూత్ పైగా ఆ VC లో ఆయన వర్చువల్ గా ఆయన స్పీచ్ ఇచ్చారు. మన పర్టికులర్ గా సీఎం గారికి, గవర్నర్ గారికి, ఇంకా అన్ని చోట్ల కూడా చేయమని కూడా చెప్పారు. అదేవిధంగా మన లోక్ భవన్ లో అబ్దుల్ నజీర్ గారి కూడా మనకు పిల్లలతో ప్లెడ్జ్ చేయించారు సార్, 1 కోటి ప్లెడ్జ్ల దాకా. అంటే నేను ఈ మాదక ద్రవ్యాలను నేను ఎంకరేజ్ చేయను, అదేవిధంగా నా ఫ్రెండ్స్తో కూడా నేను ఎంకరేజ్ చేయించను అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం పెట్టి, అదేవిధంగా మనకు జిల్లాల్లో కూడా కాంపిటీషన్స్ నిర్వహించారు. ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్, నాటికలు మెయిన్లీ, ఐ మీన్ స్కిట్స్, దాని త్రూ వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చి విన్ అయిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకుని వెళ్లే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఆ విధంగా నషాముక్తి అభియాన్ ముఖ్యంగా 2047 కి మొత్తం డ్రగ్ ఫ్రీ ఇండియాగా ODC, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ అండ్ క్రైమ్స్ విభాగం కానీ, NIDA కానీ, వీళ్ళందరూ రికమెండేషన్స్ తీసుకుని ఇక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్ తో కూడా ఇది కంబైన్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నట్టు చేసుకుని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. EVYLD అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అని, అది కానీ పార్టిసిపేట్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్. PM మోడీ గారిని దగ్గర నుంచి చూసి ఆయన స్పీచ్ వినొచ్చు, మన ఐడియాస్ ని మనం చెప్పచ్చు. అదే ఆ ఐడియాస్ ని బడ్జెట్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ లో ఎవరైతే ప్రెజెంటేషన్ ఇచ్చే వాళ్ళ ఐడియాస్ చెప్పారో ఆ ఐడియాస్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అన్నారు. నేషనల్ యూత్ ఫెస్టివల్, స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా. గత 3 సంవత్సరాల నుంచి ఢిల్లీలో జరుగుతుంది, భారత మండపంలో. దానికి సెప్టెంబర్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో క్విజ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత SA ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్లో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక డిస్కషన్ ఇవ్వాలి, ఒక ప్రెజెంటేషన్ ప్రెజెంట్ చేయాలి. ఒక థీమ్స్ ఇస్తారు, 10 థీమ్స్, స్టార్టప్ పైన, లేకపోతే ఐ మీన్ రూరల్ యూత్ పైన, ఇట్లా 10 థీమ్స్ లో వాళ్ళు వాళ్ళ యొక్క ఐడియాస్ ని ప్రెజెంటేషన్.

0: రూపంలో ఇస్తారు. అలాగే 50 మంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. లాస్ట్ టైం వాళ్ళని సెలెక్ట్ చేసి గవర్నర్ గారిని దగ్గర కూడా ప్రెజెంట్ చేశాను. అలాగే వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ ఇచ్చి వాళ్ళు ఢిల్లీకి పంపుతారు. అక్కడ మంచి అకామిడేషన్ ఇచ్చి అక్కడేమొచ్చి జనవరి 9th, 10th, 11th వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు ఒక్కొక్క థీమ్ పైన. వాళ్ళలో బెస్ట్ ఐడియాస్ ని ఒక ప్రెజెంటేషన్ లో కంపైల్ చేసి వాళ్ళల్లో ఆ 10 థీమ్స్ లో 10 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రెజెంటేషన్స్ ని తీసుకొని జనవరి 12th మోడీ గారు వస్తారు. వచ్చినప్పుడు ఈ ప్రెజెంటేషన్స్ అన్ని 10 ప్రెజెంటేషన్స్ మోడీ గారు ముందు ప్రెజెంట్ చేస్తారు. సార్ స్టార్ట్అప్ ముందు ఇట్లా చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఇలా చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పైన ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ 10 ప్రెజెంటేషన్స్ ప్రెజెంట్ చేస్తారు. ఇవి ఏంటంటే యూత్ యొక్క ఐడియాస్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్. అందులో ఏంటి, మినిమం ప్లాస్టిక్ వేస్ట్ నిర్మూలం, లేకపోతే మీరు అడిగారు టెక్నికల్ స్కిల్స్. సో యూత్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఇట్లా ఒక 10 థీమ్స్ ఉన్నాయి. ఈ 10 థీమ్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రెజెంటేషన్స్ ఇస్తారు. మన ఆంధ్ర నుంచి 50 మంది పిల్లలు సెలెక్ట్ అవుతారు. ఒక టీమ్ లో 2 ఉంటారు, 3 ఉంటారు. అక్కడ ప్రెజెంట్ చేస్తారు. అక్కడ ప్రెజెంట్ చేసి ఫస్ట్ ఈ అంటే 12th జరిగే ముందు కార్యక్రమంలో వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు, సుభాష్ పాలేకర్ గారు ఇట్లా చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు ముందు ప్రెజెంట్ చేసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ థీమ్ బాగుంది అని. సో ఆ థీమ్ ని కంపైల్ చేస్తారు. అంటే ఈ 50 మంది ఐడియాస్ ని కూడా ఇంప్లిమెంట్ చేసేలా ఒక్కొక్క ప్రెజెంటేషన్ చేస్తారు 10 థీమ్స్ పైన. ఆ 10 థీమ్స్ మోడీ గారు చూస్తారు ఐడియాస్ ని.
1: ఇది ఎలా అప్లై చేసుకోవాలి పిల్లలు?
0: ఇది మన వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ క్విజ్ అని చెప్పేసి మన సెప్టెంబర్ అక్టోబర్ లో ఓపెన్ అవుతుంది. అది ఎంట్రీ లెవెల్ క్విజ్, తర్వాత ఎస్ఏ ఉంటుంది. ఎస్ఏ తర్వాత ప్రెజెంటేషన్ స్టేట్ లెవెల్లో, ప్రెజెంటేషన్ తర్వాత డైరెక్ట్ గా ఢిల్లీకి సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి మంచిగా యూనియన్ మినిస్టర్ తో డిన్నర్ ఉంటుంది, ఒకరోజు ప్రధానమంత్రి సంగ్రహాలయం ఉంటుంది, పిఎం మ్యూజియం, అక్కడికి తీసుకుని వెళ్తారు. అట్లా ఢిల్లీ ట్రిప్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు ఒక మంచి అకామిడేషన్ ఇస్తారు. చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక యూత్ డెఫినెట్లీ వివిడికి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ మైభారత్ వెబ్సైట్ లో ఓపెన్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఆ క్విజ్ ని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ అయ్యి వెళ్ళాలను. 888 ఇడుపులపాయలో దాదాపు 13 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం. అంటే నేను కూడా వెళ్ళాను, నాకు కూడా అవకాశం వచ్చింది, యాజ్ ఎ డ్యూటీగా వెళ్ళాను. ఏపీ కంటింజెంట్ నుంచి చాలా డిసిప్లైన్డ్ గా వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంకో పక్క ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్ కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఫోక్ డాన్స్ ఫోక్ సాంగ్ రిప్రజెంట్ చేస్తారు. ఇదంతా భారత మండపంలోనే జరుగుతుంది. మినిస్టర్స్ వస్తూ ఉంటారు, టాప్ పల్కీ శర్మ ఉన్నారు కదా, వాళ్ళ ఫేమస్ యాంకర్, ఆవిడ వచ్చారు. మన ఆస్ట్రోనాట్ శుభం శర్మ గారు వచ్చారు. సో ఇట్లా టాప్ మినిస్టర్స్ విఐపీస్ అందరూ వచ్చి యూత్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మన దగ్గర నుంచి రవినాయుడు గారు వచ్చారు, పుల్లెల గోపీచంద్ గారు వచ్చారు, మినిస్టర్ రామ్ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి చూసి వెళ్ళారు అదంతా.
1: ఇప్పుడు యువజన వ్యవహారాలు అనగానే రకరకాల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు కొంతమందికి ఆ పథకాల మీద అవగాహన లేక, వాళ్ళు రుణాలు ఎలా పొందాలో తెలియక, వాళ్ళు స్వయంగా వాళ్లే వ్యాపారంలోకి అభివృద్ధి రావడం కానీ లేకపోతే ఉద్యోగాల అభివృద్ధి రావడానికి కానీ కొంతమంది అవగాహన లేక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలాంటి వారికి మీ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవ?
0: సార్ ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నారు అవగాహన తక్కువ అయిందని. ఇప్పుడు మనం అందుకనే ఏమొచ్చి ఇప్పుడు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది సార, డిజిటల్ ప్రెజెన్స్. ఇప్పుడు మన ఫోన్లోనే అందరికీ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మన మైభారత్ కూడా నెహ్రూ యువ కేంద్రం ముందు ఫిజికల్ ప్లాట్ఫామ్ లోనే ఉండేది. ఇప్పుడు మైభారత్ ని మార్చి ఫిజికల్ ప్లాట్ఫామ్, ఫిజికల్ ప్లస్ డిజిటల్. అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రాము మేము ఈవెంట్స్ ఆన్లైన్ లో మేము పెడతాం, అప్లోడ్ చేస్తాం. అదే విధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా, సపోజ్ మేము ఇస్రో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం బెంగళూరు దగ్గర. సో అదే విధంగా ఇస్రో మొన్న రీసెంట్ గా లాంచ్ చేసిన రాకెట్ కూడా చెన్నై నుంచి ఒక 50 మంది పిల్లలు వచ్చారు ఆన్లైన్ లోనే అప్లై చేసుకొని. సో ఆన్లైన్ లోనే అప్లై చేసుకొని వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మేమంతా కూడా ఆ డేటాని ఎన్ఐసి వెబ్సైట్ myBharat.gov.in అని ఉంది, అందులో వాళ్ళు ఈజీగా చూసుకునే విధంగా మేము పెట్టాం సార్. అదే విధంగా మనం కూడా ఆపర్చునిటీస్, మన ఆఫీస్కి వస్తే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కానీ మన టీమ్ కానీ, మేమంతా ఒక లైన్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ అయి ఉంటాం. అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, లేకపోతే ఇంకా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిటీస్, మీరు అన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డిఐసి అంటారు ఎంప్లాయ్మెంట్ కానీ, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్ నౌ అండ్ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి అండ్ జాబ్ మేళాస్, రెగ్యులర్ గా మేము జాబ్ మేళాస్ కోఆర్డినేట్ చేసుకుని యూత్ ని అందరినీ ఈ ఫలానా ఫలానా డేట్ లో టైంలో ఉంది మీరు రండి అని చెప్పి మా నెట్వర్క్ కి మేము పాస్ ఆన్ చేసి, వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ త్రూ పాస్ ఆన్ చేసి, మా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఒక కనీసం ఒక 2-3 ముగ్గురికి ఒక వారంలో జాబ్స్ ఇప్పించేలాగా ట్రై చేయడం. సో ఈ విధంగా మేము ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుని, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం.
1: ఉజ్వల్ గారు, మీరు చివరిగా యువతకి ఇచ్చే సందేశం?
0: ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చే చాలా ధన్యవాదాలు సార్ మీకు.

0: అదే విధంగా యువతకి మీ శ్రోతల ద్వారా నేను ఏం వినవించుకోవాలనుకుంటున్నానంటే myBharat.gov.in మేరా యువ భారత్ లో అందరూ 15 నుంచి 29 యూత్ అందరూ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న అవకాశాలు హద్దులు లేవు. స్పేస్ నుంచి అగ్రికల్చర్ వరకు, ఇంటర్న్షిప్స్ వరకు, అంటే ఆకాశం నుంచి భూమి వరకు హద్దు లేని అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మనం ఒక రైట్ వేలో ఈ అవకాశాలని పొందుపరుచుకొని ముందుకు వెళ్లాలని చెప్పేసి నా కోరిక, ఆకాంక్ష. అదేవిధంగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి పైనుంచి కూడా గవర్నర్ గారు అన్ని యూనివర్సిటీస్కి లెటర్ రాశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రాశారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాశారు, స్కూల్ ఎడ్యుకేషన్ రాశారు, అందరూ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా రాశారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్స్కి రాశారు. సో మనకు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి చేశారు. మనం ఏం చేయాలంటే జస్ట్ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న యాక్టివిటీస్లో ఎన్రోల్ అయ్యి పార్టిసిపేట్ చేసి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ రావాలి, మంచి యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.
1: చాలా సంతోషం సార్. మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం రాష్ట్ర సంచాలకులు శ్రీ కే వెంకట ఉజ్వల్ గారు చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
0: నమస్తే సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కే వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి
5: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ ఆకాశవాణి.
5: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8 గంటలు. వార్తల్లోని ముఖ్యాంశం.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కార్యక్రమంలో ముందుగా అల్లుడు గారు చిత్రం కోసం కేజే యేసుదాసు చిత్రగానం చేసిన పాటను మాకోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తురాతి పట్టణం నుంచి మనకు కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపసి కన్నాపసి బాలాపసి అరుణాదేవి అరుణ్ కుమార్ అమృత అనిత బబిత చోపెల్ చైతు భానురాజ్ అమిత్ ఖన్నా రాజ్ వికాస్ రాహుల్ ఖన్నా రాధాపాసి బొబ్బాపాసి రోహిత్ రోషిణి ఉమా మీనాకుమారి పార్వతీబాయి పూరన్ పాసి సూరజ్ పాసి షాకీర్ షహజాదీ మెహరీన్ ప్రవీణ్ సుందర్రాజ్ జగన్మాత వెంకటేశ్వరరావు వీరందరూ కోరుతున్న పాట జానకి గానం చేసిన పాట చిత్రం దేవతా.

కార్యక్రమంలో చివరిగా జెల్ చిత్రముండి పాటను అందించమని కోరుతున్న శ్రోతలు సుజాత్నగర్ మండలం రాఘవాపురం నుండి గుండెటి వెంకటరాములు, అదృష్టమాచారి బాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, రాములు, నాగమణి, చందు, శ్రావణి, బాలకృష్ణ, లక్ష్మీ మరియు వీరి ఇతర కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం తిరిగి 8:30 పునః ప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:15 ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో ఢిల్లీ కేంద్రం నుండి.

కార్యక్రమంలో ఖలేజా చిత్రం కోసం హేమచంద్ర శ్వేత గానం చేసిన పాటను మాకోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక మరి వీరి ఇతర కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట కిక్ చిత్రం కోసం రవితేజ అలి రంజిత్ బృందం గానం చేసిన పాటను మాకోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతలు రుద్రంపూర్ నుండి ఇట్లూరి శ్రీనివాస్, శోభ, సురేష్ కుమార్, అంజలి మరి వీరి ఇతర కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా రౌడీ గారి పెళ్ళం చిత్రం నుండి పాటను అందించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం నుండి గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మధురిమ ఆపాత మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా రక్త సంబంధం చిత్రం నుండి ఈ పాట.

మాత్రిమ ఆపాత మధురి గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి.

చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఉంటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు, డాక్టర్ కపిల లక్ష్మణరావు సమర్పించే సుభాషితం 6:30. 6:35 రైతు సంవత్సరంలో పొలాల్లో ఎలుకల నివారణ చర్యలు. 7:15 అమ్మ ఓ అమ్మ నాటిక, అనంతరం చిత్రగీతాలు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సంవత్సరం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429508, మరొక ఫోన్ నెంబర్ 2950393. 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏక చిత్రగానం. 10:00 మధ్యాహ్నం 12:40 సాయంత్రం 5:00 చిత్రగీతాలు. మధ్యాహ్నం 2వ ప్రసారంలో 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం. మధ్యాహ్నం 2:30 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:00 కిన్నెర లహరి. 4:00 మధుమంజరి. సాయంత్రం 3వ ప్రసారంలో 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇంటర్ అర్హతతోనే చక్కటి కెరియర్ అవకాశాలు ప్రసంగం. 7:15 కిసాన్ వాణి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:02 దాటి 10 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.